ఇది ఆషాఢమాసం 12వ రోజు. క్రీస్తు శకం 2026 జులై 1వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 52 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సంగీతం అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి ఏ సరోజా.
1: శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి. చిన్నపిల్లలు, పశువులు, పాములు కూడా సంగీతం అంటే ఇష్టపడతాయి. లలిత కళల్లో ఒకటైన సంగీతం అంటే అందరికీ ఇష్టం. సరదాగా ఓ కూనిరాగమైనా తీయకుండా ఎవరూ ఉండలేరు కదా. అమ్మ ఉయ్యాలలో చిన్నిపాపాయికి కమ్మగా జోలపాడుతుంది. పాఠశాలల్లో వందేమాతర గీతం పాడందే అసెంబ్లీ మొదలు కాదు. పొలాల్లో పనిచేసేవారు పాటలు పాడుతూ శ్రమని మరిచిపోతారు. పెళ్ళి కానీ మరేదైనా శుభకార్యం కానీ జరుగుతుందనుకోండి, మంగళవాయిద్యాలు ఉండి తీరాల్సిందే. ఇలా సంగీతం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. నేటి ఆధునిక యుగంలో సినిమా సంగీత ప్రాధాన్యం రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇంట్లో, ప్రయాణాల్లో, శుభకార్యాల్లో ఎక్కడ విన్నా సినీ గీతాల సందడే. సప్తగిరి, టీటీడీ, భక్తి టీవీ ఛానల్లో తప్ప మిగిలిన అన్ని ఛానల్స్ సినీ గీతాలకు, సినీ గాయకులకే పెద్దపీట వేస్తున్నారు. నేటి యువతరంపై టీవీ, సినిమాల ప్రభావం అధికంగా ఉంది. ఫాస్ట్ బీట్ పాటలపై మోజుతో ప్రాచీన శాస్త్రీయ సంగీత మాధుర్యాన్ని దూరం చేసుకుంటున్నారు. ప్రతి పాఠశాలలో సంగీతం నేర్పించేవారిని నియమించాలి. అలా చేస్తే కనీసం రాబోయే తరం వారైనా శాస్త్రీయ సంగీతం నేర్చుకొని శాస్త్రీయ సంగీత మాధుర్యాన్ని చవిచూస్తారు. సంగీతం సామవేదం నుండి పుట్టిందంటారు. ఇంద్రుడు బ్రహ్మను ఒక కళను సృష్టించమని అడిగాడని, బ్రహ్మ సామవేదం నుంచి సంగీతాన్ని సృష్టించాడని అంటారు. బ్రహ్మ ఈ సంగీతాన్ని భరతుడికి నేర్పాడు. భరతుడు భూమి మీద సంగీతాన్ని ప్రచారం చేశాడని చెబుతారు. సంగీతం స్వరాలతో ఏర్పడుతుంది. స్వరాలంటే వినడానికి హాయిగా ఉండే శబ్దాలన్నమాట. కొన్ని కొన్ని శబ్దాల్ని కొన్ని కొన్ని స్వరాలుగా ఏర్పరిచారు. ఇలాంటి స్వరాలు 7. వీటినే సప్త స్వరాలు అంటారు. వీటి పేర్లు షడ్జం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. అయితే పాడేటప్పుడు వీటిని సరిగమ పదని అని పాడతారు. ఈ స్వరాలు ప్రతి పాటకి వెనుక ఉంటాయి. స్వరాలు లేనిదే సంగీతమే లేదు. రాగ స్వరశ్చ తాళస్య త్రిభిస్ సంగీతముచ్యుతే. రాగం, స్వరం, తాళం కలిస్తే సంగీతం అవుతుంది. సంగీతం స్వరాలతో ఏర్పడింది. రాగం అంటే కొన్ని స్వరాల సమూహం. ఈ స్వరాల సమూహాన్ని పాటలా పాడినప్పుడు వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. కీర్తనల వేగాన్ని కొలిచేది తాళం. తాళాన్ని కుడి చేత్తో కుడి తొడపైన వేస్తారు సంగీత విద్వాంసులు. కీర్తనలు, కృతులు, జావళీలు, పదాలు, తరంగాలు, అష్టపదులు ఇవన్నీ సంగీత రచనలు. వీటిని వాగ్గేయకారులు రచిస్తారు. పాటల్ని సొంతంగా రాసి వాటికి స్వరాల్ని కూడా కూర్చగలిగిన వారినే వాగ్గేయకారులు అంటారు. మన దేశంలో, ఉత్తర భారతదేశంలో హిందూస్థానీ సంగీతం

0: సంగీతం దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతం ప్రాచుర్యంలో ఉన్నాయి. భక్తి సంగీతంతో మోక్షాన్ని పొందవచ్చు. త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య మొదలైన వారు ఎందరో సంగీతంతో మోక్షాన్ని పొందారు. సంస్కృతంలో తొలి పాటలు, అష్టపదులు జయదేవుడు రాశాడు. అలాగే తెలుగులో మొదట అన్నమయ్య 32,000 కీర్తనలు రాశాడు. నేటికి అవి ప్రచారంలో ఉన్నాయి. సరస్వతీదేవికి వీణ, శ్రీకృష్ణుడికి మురళి అంటే ఇష్టమట. మన కర్ణాటక సంగీతంలో ఎన్నో సంగీత వాద్యాలు ఉన్నాయి. తంబూర, వీణ, వైలెన్, నాగస్వరం, వేణువు, మృదంగం మొదలైన వాద్యాలలో నిపుణులైన విద్వాంసులు ఎందరో ఉన్నారు. శాస్త్రీయ సంగీతం మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మనలో అంతర్గతంగా ఉన్న మృదు స్వభావాన్ని తట్టిలేపి సౌమ్యతను అలవర్చే గుణం సంగీతానికి ఉంది. పిల్లల మానసిక వికాసానికి సంగీతం దోహదపడుతుంది. సంగీతం నేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు వేగవంతమై వ్యక్తిలో ఉన్న శక్తియుక్తులతో ఆ వ్యక్తి ఏ రంగంలోనైనా రాణించగలడు. మంచి సంగీతం వింటే ఎంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. సంగీతం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయని ఇటీవల పరిశోధన వల్ల తేలింది. భక్తికి మార్గం సంగీతం. సంగీతానికి ఎంతో శక్తి ఉంది. త్యాగరాజు జ్యోతిస్వరూపిణి అనే రాగం పాడితే దీపం తానంతట తానే వెలిగిందని చెబుతారు. ఇవన్నీ కట్టుకథలని కొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రస్తుతం దేశ విదేశాల్లో సంగీతం పైన ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల ఫలితంగా సంగీతానికి ఎంతో శక్తి ఉందని రుజువవుతోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పిల్లల్ని తల్లిదండ్రులు సంగీతం నేర్చుకునేలా ప్రోత్సహించితే కొందరు పిల్లలు సంగీత విద్వాంసులుగా తయారవుతారు. వారు వేరొకరికి నేర్పుతారు. ఇలా ఒక తరం నుండి మరొక తరానికి సంగీతం అందుతుంది. అప్పుడు శాస్త్రీయ సంగీతం కలకాలం అందరి హృదయాల్లో నిలిచి ఉంటుంది.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సంగీతం అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఏ సరోజ. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో నువ్వు సాగు వివరాలు వింటారు.

నూనె జాతి పంటలలో నువ్వులను ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి రైతాంగం పండిస్తూ ఉన్నారు. నూనె శాతం 45 నుండి 55 వరకు, ప్రోటీన్ శాతం 25 వరకు ఉండడమే కాక సెసమోలిన్ మరియు సెసామిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండి మనకు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది కూడాను. తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వు పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్లో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో నువ్వు పంట ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాలో ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఈ పంట ఎటువంటి వాతావరణంలో ఈ పంటలో మంచి దిగుబడులు తీసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని గమనించినట్లయితే, నువ్వులు పంట ఎదుగుదలలో ఉష్ణోగ్రత అనేది చాలా వరకు ముఖ్య భూమిక పోషిస్తుంది. 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను మరియు అభివృద్ధిని కనపరుస్తుంది. నువ్వు విత్తనము మొలకెత్తాలి అంటే 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరము. ఈ ఉష్ణోగ్రత నువ్వు విత్తనము త్వరగా మొలకెత్తడానికి, ప్రాథమిక దశ అభివృద్ధిని మరియు పుష్పించుటలో చాలా వరకు సహాయపడుతుంది. నువ్వు విత్తనము విత్తిన తర్వాత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే అది నువ్వు విత్తనం మొలకెత్తడానికి ఆలస్యమవుతుంది. అందువల్ల సరైన ఉష్ణోగ్రతలో నువ్వు పంటను వేసుకున్నట్లయితే చాలా వరకు మనం గణనీయమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. అయితే విత్తనం మొలకెత్తిన తర్వాత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే విత్తనం మొలక దశలోనే ఎదుగుదలను ఆపేస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే

విత్తనం మొలకెత్తదు. అదేవిధంగా పుష్పించే దశలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే వంద్య పుష్పాలు ఏర్పడతాయి, లేదా పక్వానికి రాకముందే పువ్వులు రాలిపోతాయి. అలాగే పుష్పించే దశలో అధిక ఉష్ణోగ్రతలు అంటే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఫలదీకరణ కూడా జరగదు. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రదేశాలలో నువ్వు విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగు చేయరాదు. నువ్వు పంట వేసినప్పుడు మొలక దశలో సాధ్యమైనంత వరకు మంచు పడకుండా ఉండేటట్లుగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచు కురవడం వలన మొక్కల సాంద్రత కూడా తగ్గిపోతుంది. ఇక నేలల విషయానికి వస్తే, ఈ నువ్వు పంటకు నీరు నిలువని తేలిక బరువు నేలలు చాలా వరకు శ్రేష్టం. ఆంగ్ల క్షార నేలలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంట సాగుకు అంతగా పనికిరావు. ఇక నేల తయారీ విషయాన్ని గమనిస్తే, నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటకతో చదును చేసుకోవాలి. తర్వాత పంట వేసుకున్నట్లయితే చాలా వరకు ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులను మనము నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. అయితే నువ్వులు చాలా సన్నగా చిన్నగా ఉంటాయి కాబట్టి విత్తనం విత్తే పద్ధతిలో చాలా వరకు మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి సమపాలలో ఇసుక లేదా బియ్యపు నూకలు కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకున్నట్లయితే ఒత్తు మొక్కలు పడకుండా చాలా వరకు పంట నాణ్యత పెరిగేదానికి అవకాశం ఉంది. చీడపీడలు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక విత్తన శుద్ధి అంశాన్ని గమనించినట్లయితే, ఏ పంటలో అయినా సరే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రైతాంగం విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే విత్తుకుంటే మనము పెట్టుబడిని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఈ నువ్వు విషయంలో కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాఫ్టాన్ లేదా మాంకో జబ్బుతో విత్తన శుద్ధి చేసినట్లయితే చాలా వరకు తెగులను తట్టుకుంటుంది. 21 రోజుల వరకు ఎటువంటి తెగుళ్ళు ఈ పంటకు ఆశించవు. లేదా కిలో విత్తనానికి ఇమిడాక్లోఫ్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిదాక్సమ్ 25 WG 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ తెగులను మనము సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇక విత్తే దూరాన్ని గమనించినట్లయితే చాలా వరకు పతలాగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒత్తు మొక్కలు పడినట్లయితే పోషకాల మధ్య పోటీ పెరుగుతుంది కాబట్టి చాలా వరకు ఒత్తు మొక్కలు పడకుండా ఉండే విధంగా విత్తనాన్ని ఎదపెట్టుకోవాలి. విత్తే దూరాన్ని చూసినట్లయితే ఈ పంటలో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ఇక కోస్తా జిల్లాలో అయితే ఎర్లీ ఖరీఫ్లో 15 నుంచి 31 వరకు విత్తుకోవచ్చు. అదేవిధంగా రబీ లేదా వేసవిలో వేసుకునేటట్లయితే 15 డిసెంబర్ నుంచి 31 జనవరి వరకు కూడా వేసుకోవచ్చు. ఇక రాయలసీమ ప్రాంతాల్లో అయితే 1 మే నుంచి 2 జూన్ వరకు ఖరీఫ్ పంటగా వేసుకోవచ్చు. రబీ లేదా వేసవి పంటగా వేసుకునేటట్లయితే 1 జనవరి నుంచి 1 చివరి వారం వరకు కూడా వేసుకునేదానికి అవకాశం ఉంది. నువ్వులలో విత్తే సమయం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రబీ వేసవి కాలంలో వేసేటప్పుడు చలి మంచు పడుతున్నప్పుడు విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. కొద్దిగా ఉష్ణోగ్రతలు అంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన తర్వాత వేసుకున్నట్లయితే మొలక శాతం బాగా ఉంటుంది. ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక నువ్వులో రకాల విషయాన్ని గమనించినట్లయితే గౌరీ, ఎలమంచిలి 11, దీన్ని వరాహ అని కూడా అంటారు, మాధవి, ఎలమంచిలి 17, ఈ రకాన్ని గౌతమ్ అంటారు, ఎలమంచిలి 66, దీన్ని శారద అని పిలుస్తారు. ఈ రకాలన్నీ కూడా సుమారుగా 80 నుంచి 90 రోజుల మధ్యకాలంలో పంట చేతికి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా వరకు దిగుబడిలో నాణ్యమైనవిగా చెప్పుకోవచ్చు. గౌరీ రకాన్ని గమనించినట్లయితే 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా 1 ఎకరాకు 250 కిలోలు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రకం ముదురు గోధుమ రంగు విత్తనం. ఇది కోస్తా జిల్లాలకు చాలా వరకు ఇది అనువైన రకంగా శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది, సిఫారసు చేస్తున్నారు కూడా. అదేవిధంగా ఎలమంచలి 11 ఈ రకాన్ని చూస్తే ఎర్లీ ఖరీఫ్లోనూ రబీలో కూడా వేసుకోవచ్చు. 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా 350 కిలోల నుంచి 400 కిలోలు కూడా 1 ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నూనె శాతం కూడా ఇందులో ఎక్కువగా వస్తుంది. 52.5% నూనె వచ్చేదానికి అవకాశం ఉంది. ముదురు గోధుమ రంగు విత్తనం. ఇది కోస్తా రాయలసీమ జిల్లాలకు చాలా వరకు అనుకూలం. పంట ఒకేసారి కోతకు వస్తుంది కాబట్టి రైతుకు ఇది ఎంతో అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మాధవి, ఈ రకం ముందస్తు ఖరీఫ్లో వేసుకోవచ్చు. సుమారుగా

0: 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 200 కిలోలు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నూనె శాతం కూడా 50 నుంచి 55 వరకు కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. పలు పంటల సరళికి చాలా వరకు ఇది అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు రైతాంగం ఈ నూనె జాతి పంటలలో నువ్వు పంటను వేసుకున్నట్లయితే మంచి లాభాలు ఆర్జించేదానికి అవకాశం ఉంది.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో నువ్వు సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी वो दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర

0: విశ్వనాథరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,02,00,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం, అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన, మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో

0: తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు

0: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కీరదోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనే అంశం గురించి ప్రసారమవుతుంది. వివరణ శ్రీమతి కె శ్రీలత. 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్టణంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు. శ్రీ మానస రంజన్ ప్రధాన్. విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలోను 6:05 ఆంగ్లంలో అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 మహిళల్లో సంతానలేమి కారణాలు చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి లక్ష్మీ కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న శాతం పెరగడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి కిస్టం శెట్టిపల్లి పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నేషనల్ న్యూస్ అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. వీపీ జీరాంజీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు

0: ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: जनजातीय विश्वविद्यालय से विशेष रूप से ये अपेक्षा भी की जाती है कि वे जनजातीय भाषा बोलियां के संरक्षण पर मिशन मोड में काम करेंगे. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్ధం, లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం 15 జూలై వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్, ఇంటర్మీడియట్స్ పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారానూ, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానుపక్రం రాత్రి 10 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లను బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్

0: 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకువెళ్లింది. టెక్సస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్న, గోవా అధికార భాష ఏది? ప్రశ్న మరొకసారి, గోవా అధికార భాష ఏది? ఆప్షన్ ఏ మలయాళం, ఆప్షన్ బి కొంకణి, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి బెంగాలీ. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ మలయాళం, ఆప్షన్ బి కొంకణి, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి బెంగాలీ. రెండవ ప్రశ్న, ఈ క్రింది వానిలో చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలిగే జీవి ఏది? ప్రశ్న మరొక్కసారి, ఈ క్రింది వాటిలో చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలిగే జీవి ఏది? ఆప్షన్ ఏ తొండ, ఆప్షన్ బి తోడేలు, ఆప్షన్ సి కప్ప, ఆప్షన్ డి పీత. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ తొండ, ఆప్షన్ బి తోడేలు, ఆప్షన్ సి కప్ప, ఆప్షన్ డి పీత. మూడవ ప్రశ్న, మార్బల్ జలపాతం ఏ నదిపై ఉంది? ప్రశ్న మరొకసారి, మార్బల్ జలపాతం ఏ నదిపై ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ తపతీ నది, ఆప్షన్ బి సబర్మతి, ఆప్షన్ సి నర్మదా నది, ఆప్షన్ డి మహానది. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ తపతి, ఆప్షన్ బి సబర్మతి, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి మహానది. నాలుగవ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రశ్న మరొక్కసారి, ప్రపంచంలోనే అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి చైనా. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి చైనా. ఐదవ ప్రశ్న, శ్రీకృష్ణుని ధనస్సు పేరు ఏమిటి? ప్రశ్న మరొక్కసారి, శ్రీకృష్ణుని ధనస్సు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాంధీవం, ఆప్షన్ బి పినాకం, ఆప్షన్ సి కోదండం, ఆప్షన్ డి సారంగం. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ గాంధీవం, ఆప్షన్ బి పినాకం, ఆప్షన్ సి కోదండం, ఆప్షన్ డి సారంగం. ఆరవ ప్రశ్న, అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు? ప్రశ్న మరొక్కసారి, అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ అబ్రహం లింకన్, ఆప్షన్ బి జార్జ్ వాషింగ్టన్, ఆప్షన్ సి బరక్ ఒబామా, ఆప్షన్ డి బిల్ క్లింటన్. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ అబ్రహం లింకన్, ఆప్షన్ బి జార్జ్ వాషింగ్టన్, ఆప్షన్ సి బరక్ ఒబామా, ఆప్షన్ డి బిల్ క్లింటన్.

ఏడవ ప్రశ్న, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులను ఈ క్రింది వానిలో ఏమని పిలుస్తాం? ప్రశ్న మరొక్కసారి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులను ఈ క్రింది వానిలో ఏమని పిలుస్తాం? ఆప్షన్ ఏ అంకాలజిస్ట్, ఆప్షన్ బి ఆప్తమాలజిస్ట్, ఆప్షన్ సి పల్మనాలజిస్ట్, ఆప్షన్ డి నెఫ్రాలజిస్ట్. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ అంకాలజిస్ట్, ఆప్షన్ బి ఆప్తమాలజిస్ట్, ఆప్షన్ సి పల్మనాలజిస్ట్, ఆప్షన్ డి నెఫ్రాలజిస్ట్. 8వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో 20 Cities Towards Zero Waste అనగా 20 Cities Towards Zero Waste లక్ష్యాల కార్యక్రమంలో చేరిన ఏకైక భారతీయ నగరం ఏది? ప్రశ్న మరొక్కసారి, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని 20 Cities Towards Zero Waste అనగా 20 Cities Towards Zero కార్యక్రమంలో చేరిన ఏకైక భారతీయ నగరం ఏది? ఆప్షన్ ఏ ఇందోర్, ఆప్షన్ బి వర్కాలా, ఆప్షన్ సి సూరత్, ఆప్షన్ డి మైసూర్. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ ఇందోర్, ఆప్షన్ బి వర్కాలా, ఆప్షన్ సి సూరత్, ఆప్షన్ డి మైసూర్. 9వ ప్రశ్న, 33 సంవత్సరాల విరామం తర్వాత నేషనల్ టైగర్ కాన్వర్జేషన్ అథారిటీ NTCA ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్గా ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, 33 సంవత్సరాల విరామం తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్గా ప్రకటించింది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. 10వ ప్రశ్న, పంచ్డోలా ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ప్రశ్న మరొకసారి, పంచ్డోలా ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి అస్సాం. మీకు తెలుసా, లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 STD కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొక్కసారి 2233393 STD కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో

0: हेलो हेलो।
1: హలో నమస్తే అమ్మ, నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్తా. పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లాలో పాడుతున్నాను. శుభోదయం.
0: శుభోదయం త్రిమూర్తులు గుప్తా గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా చిట్టి. మీరు ఏమన్నారు?
0: విన్నారండి ప్రశ్నలు?
1: విన్నాను, వరుసగా చెప్పేస్తారమ్మా.
0: చెప్పండి.
1: ఆప్షన్ ఏ, అదే మొదటి ప్రశ్న ఆన్సర్ బి అండి, కొంకణి.
0: ఓకే.
1: రెండో ప్రశ్న ఆన్సర్ ఏ అండి, తొండ.
0: ఓకే.
1: మూడో ప్రశ్న ఆన్సర్ సి, నర్మదా నది. నాలుగో ప్రశ్నకి ఆన్సర్ ఏ, భారతదేశం అండి. అదేంటి, ఏడు నాలుగో ప్రశ్నకి ఆన్సర్ భారతదేశం అండి.
0: ఓకే.
1: అరటిపళ్ళు ఎక్కువ పండించి అడిగారు కదా.
0: అవునవును.
1: ఆప్షన్ డి శ్రీకృష్ణుని.

0: కొత్త పేరు సారంగం ఆప్షన్ డి అండి.
1: ఓకే.
0: తర్వాత ఆడపిల్లకి ఆన్సర్ కూడా డి అండి, బిల్ క్లింటన్ గారు అండి, అమెరికా తొలి అధ్యక్షులు. తర్వాత ఆప్షన్ ఏడవ ప్రశ్న ఆప్షన్ సి అండి, పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తుల వ్యాధులు చూసి ఆయన అండి. ఆ తర్వాత ఆన్సర్ కూడా ఇంత నెంబర్ కూడా సోర అండి, రాష్ట్రం మా భారత్లో నగరం అడిగారు కదా.
1: అవునవును,
0: సూరత్నండి ఆప్షన్ సి. తొమ్మిదో నెంబర్ ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి.
1: ఓకే,
0: ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ అమ్మా. తర్వాత పదవ ప్రశ్న ఆన్సర్ పశ్చిమ బెంగాల్ అండి.
1: ఓకే అండి. శ్రీమూర్తులు గుప్త గారు, లాస్ట్ వరకు లాస్ట్ వరకు వినండి ప్రోగ్రామ్, లాస్ట్ లో తెలియజేస్తాను ఆన్సర్స్.
0: అమ్మ తప్పకుండా వింటాంట చిట్టుతల్లి, నాకు ప్రాణానికి ప్రాణవరా, మార్కవరా, ఆకాశవాణి అంటాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: అమ్మా
1: చెప్పండి.
0: కార్యక్రమం చక్కగా కొనసాగుతుంది, ఇలాగా విజయవంతం కొనసాగుతుంది. నేనే రెండో కాలం అంటే ఫస్ట్ కాల్ కట్ అయింది అనుకుంటాను, నేనే మాట్లాడాను ఉద్దేశం. కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మా అక్క గారు కలుపు నాగలక్ష్మి గారికి, తర్వాత స్టీఫెన్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, భగవద్గీత జీవన సారికి, రాఘవేంద్రరావు గారికి, తర్వాత నంజాలకి కాల్ చేస్తారు మల్లికార్జున సార్ లెచ్చారు గారికి, వీరందరికీ నలుగురికి నమస్కారాలు తెలియపరచుకుంటూ, మీకు అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మా బంగారు తల్లి దగ్గర.
1: థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో,
2: శుభోదయం మేడం గారు.
1: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు బొప్పరాజు శ్రీనివాసరావు అండి, నేను తల్లిపాడు మండలం మీచేపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
1: శ్రీనివాసరావు గారు,
2: ఈరోజు జూలై 1వ తేదీ మేడం, జాతీయ డాక్టర్ దినం.
1: అవునండి.
2: అదేవిధంగా జిఎస్టీ అమలైన రోజు, ప్రత్యేకంగా మరి వైద్యం నారాయణ హరి అన్నారు కాబట్టి డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
1: మా తరపున కూడా డాక్టర్స్ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. శ్రీనివాసరావు గారు చెప్పండి, విన్నారా ప్రశ్నలు?
2: పదవ ప్రశ్న ఆన్సర్ మేడం, పంచడోలా అనేటువంటిది ఒడిశా రాష్ట్రంలో ఉంది మేడం.
1: ఓకే అండి.
2: తొమ్మిదవ ప్రశ్న, టైగర్ స్టేట్ గా పిలవబడే రాష్ట్రం మధ్యప్రదేశ్ మేడం. UNO 20 cities జాబితాలో ఇటీవల ఏం చేరింది అంటే వర్కల అనేటువంటి చేరింది.
1: ఓకే.
2: ఊపిరితిత్తుల డాక్టర్ ను పల్మనాలజిస్ట్ అంటారండి. ప్రస్తుతం అమెరికాలో 51వ రాష్ట్రంగా పిలువబడుతున్నటువంటి అమెరికా రాజధాని వాషింగ్టన్, అమెరికా మొదటి అధ్యక్షుడు కూడా వాషింగ్టన్.
1: ఓకే అండి.
2: శ్రీకృష్ణుడి యొక్క ధనుస్సు గురించి అడిగారు మేడం మీరు, సారంగం.
1: ఓకే.
2: అరటిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం ఇండియా.
1: ఓకే.
2: మార్బుల్ జలపాతం నర్మదానది పైన ఉంది.
1: ఓకే.
2: చర్మం ద్వారా శ్వాస తీసుకునే జంతువు కప్ప. గోవా యొక్క అధికార భాష కొంకణి.
1: ఓకే అండి. కింది నుంచి చెప్తున్నారు మీరు శ్రీనివాసరావు గారు,
2: మేడం గారు
1: రివర్స్ లో చెప్పారు. ఓకే అండి, మీరు కోరి మీరు చెప్పిన ఆన్సర్స్ రైట్ ఆర్ రాంగ్ లాస్ట్ వరకు ప్రోగ్రామ్ చూసి ఆన్సర్స్ చూసుకోగలరు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
2: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు వింటున్నారు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నంద్యాల నుంచి మల్లికార్జున్.
0: మల్లికార్జున్ గారు
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. వెల్కమ్ టు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం.
1: విన్నాను విన్నాను మేడం, చాలా గుడ్ మంచి ప్రోగ్రామ్ మేడం ఇది.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: చాలా చాలా, నేను 2-3 ఇయర్స్ నుంచి మీ స్టేషన్ వింటాను ఇప్పుడు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: గోవా అధికారిక భాష ఏది? కొంకన్ మేడం.
0: ఓకే,
1: చర్మం ద్వారా శ్వాసను తీసుకునేటువంటి జంతువు సీత.
0: ఓకే,
1: శ్రీకృష్ణుని ధనస్సు పేరు మేడం
0: చెప్పండి.
1: సారంగం.
0: ఓకే,
1: 4-5 ఎర్రర్ వచ్చింది, తెలియదు మేడం, క్వశ్చన్ ఏం లేదు.
0: అమెరికా ప్రపంచంలోని అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేసే దేశం అండి.
1: ప్రపంచంలో అరటి పండ్లను ఉత్తంగా భారత్ మేడం. ఉందా లేదా ఆప్షన్?
0: ఉందండి, ఉంది, ఆప్షన్ ఉంది.
1: భారత్ మేడం.
0: ఓకే అండి.
1: ఫిఫ్త్ క్వశ్చన్ మేడం.
0: ఏంటండి ఫిఫ్త్ క్వశ్చన్? ధనస్సు పేరేనండి చెప్పారు మీరు.
1: ధనస్సు పేరు సారంగం మేడం. తర్వాత అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్.
0: ఓకే,
1: ఆయన అమెరికా స్వాతంత్ర సంగ్రామ యోధుడు. జూలై 4 అమెరికా నేషనల్ డే మేడం, ఇండిపెండెన్స్ డే.
0: గుడ్ ఇన్ఫర్మేషన్ అండి, చెప్పండి.
1: తర్వాత ఊపిరితిత్తుల నిపుణులను పల్మనాలజిస్ట్ అంటారు మేడం.
0: ఓకే,
1: నెక్స్ట్ క్వశ్చన్, 20 నగరాల వాటిల్లో ఎంపికైంది మైసూర్ మేడం, ఏకైక నగరం.
0: ఓకే,
1: 33 సంవత్సరాల తర్వాత NTC అది ఉంది కదా మేడం, దాంట్లో వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా మేడం, ఉత్తరాఖండ్ ఉందా?
0: ఉందండి ఆప్షన్స్ లో.
1: ఉత్తరాఖండ్ మేడం.
0: ఓకే,
1: నెక్స్ట్ క్వశ్చన్, పంచ్డోలా ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పంచ్డోలా ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశా మేడం.
0: ఓకే అండి. మల్లికార్జున్ గారు
1: మేడం,
0: లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఆన్సర్స్ చెప్తాను.
1: ఉంటాను మేడం, ఉంటాను. పోయినసారి 4 క్వశ్చన్లు కరెక్ట్, ఒకసారి 1 మార్క్ వచ్చింది, ఒకసారి 8-9 కూడా వస్తాను మేడం.
0: ఈసారి అన్ని కలవాలని కోరుకుంటున్నాను.
1: మన త్రిమూర్తుల గుప్త శిరీష అందరికి ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే.
0: నమస్తే.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: మీరు వింటున్నారు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ ని మాట్లాడదాం. హలో.
5: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: ఇక్కడ గజ్వేల్, తెలంగాణ గజ్వేల్ నుంచి మేడం.
4: చెప్పండి మీ పేరు.
5: నరసింహాచారి.
4: నరసింహాచారి గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నాను మేడం.
4: ఓకే అండి, వెల్కమ్ టు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం.
5: థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ క్వశ్చన్ ఉంది,
4: చెప్పండి.
5: రెండవది సి, మూడు నర్మదా నది,
4: ఓకే,
5: నాలుగు ఏ, ఐదు డి,
4: ఓకే,
5: ఆరు బి, ఏడు బి,
4: ఓకే,
5: ఎనిమిది ఏ, తొమ్మిది ఏ,
4: ఓకే,
5: పది ఒడిస్సా.
4: ఓకే అండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఆన్సర్స్ తెలియజేస్తాను నరసింహాచారి గారు.
5: థ్యాంక్ యూ మేడం.
4: ఇలానే ప్రోగ్రామ్ కి కాల్ చేస్తుండండి, మా ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉండండి.
5: ఓకే,
4: థ్యాంక్ యూ సో మచ్ అండి.
5: థ్యాంక్ యూ మేడం.
4: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో.
6: హలో మేడం.
4: హలో, నమస్తే అండి. హలో.
6: హలో,
4: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?

0: ఎస్ఆర్కే ప్రభాకర్ రెడ్డన.
1: ప్రభాకర్ గారు.
0: హా మేడం.
1: చెప్పండి, ఈరోజు విన్నారా ప్రోగ్రామ్ క్వశ్చన్స్ అన్ని?
0: కొన్ని విన్నా మేడం, అన్ని వినలేదు కానీ.
1: ఓకే అండి, మీకు తెలిసిన ఆన్సర్స్ చెప్పండి.
0: మొదటిదానికి కొంకణి మేడం, గోవా అధికార భాష.
1: ఓకే.
0: రెండు కర్ణాటక.
1: ఏ ప్రశ్నకండి కర్ణాటక?
0: రెండవ ప్రశ్న మేడం, తొమ్మిదవ ప్రశ్న, టైగర్స్.
1: టైగర్స్ దానికి కర్ణాటకనా? ఓకే.
0: తర్వాత పదవ దానికి ఒరిస్సా మేడం.
1: ఓకే.
0: మిగతా చెప్తారా మేడం? మూడు నాలుగు ఐదు.
1: మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది?
0: ఓకే మేడం, ఆప్షన్స్.
1: తపతీ నది, సబర్మతి నది, నర్మదా నది, మహానది.
0: సబర్మతి మేడం.
1: ఓకే అండి. ప్రపంచంలోనే అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి చైనా.
0: భారత్ మేడం.
1: అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
0: అమెరికా మొదటి అధ్యక్షుడు,
1: ఆప్షన్ ఏ అబ్రహం లింకన్, ఆప్షన్ బి ఆర్ జార్జ్ వాషింగ్టన్, ఆప్షన్ సి బరక్ ఒబామా, ఆప్షన్ డి బిల్ క్లింటన్.
0: జార్జ్ వాషింగ్టన్.
1: ఓకే. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులను ఏమని పిలుస్తాం? ఆప్షన్ ఏ అంకాలజిస్ట్, ఆప్షన్ బి ఆప్తమాలజిస్ట్, ఆప్షన్ సి పల్మనాలజిస్ట్, ఆప్షన్ డి నెఫ్రాలజిస్ట్.
0: నెఫ్రాలజిస్ట్ మేడం.
1: ఓకే అండి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో 20 నగరాల సున్నా వ్యర్థ లక్ష్యాల కార్యక్రమంలో చేరిన ఏకైక భారతీయ నగరం ఏది? ఆప్షన్ ఏ ఇందోర్, ఆప్షన్ బి వర్కాల, ఆప్షన్ సి సూరత్, ఆప్షన్ డి మైసూర్. ఓకే అండి. ప్రభాకర్ గారు, ఈసారి క్వశ్చన్స్ అన్ని విని కాల్ చేయండి, వేరే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. హలో,
2: గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అమ్మా, ఎవరు కాల్ చేస్తున్నారు?
2: సుజాత మేడం.
1: సుజాత గారు?
2: అవును మేడం.
1: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం అమ్మా.
2: థ్యాంక్ యూ మేడం.
1: ప్రశ్నలు విన్నారా?
2: విన్నాం మేడం.
1: చెప్పండి, ఆన్సర్స్ చెప్పండి.
2: ఫస్ట్ గోవా అధికార భాష అంటే కొంకణి మేడం.
1: ఓకే.
2: చర్మం ద్వారా శ్వాస తీసుకునేది తప్ప మార్బుల్ జలపాతం నర్మదా రివర్ పైన ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అరటిపండ్లను ఉత్పత్తి చేసేది ఇండియా. శ్రీకృష్ణుని ధనస్సు పేరు తారంగం. అమెరికా ఫస్ట్ అధ్యక్షుడు వచ్చేసి జార్జ్ వాషింగ్టన్. ఊపిరితిత్తుల నిధులు పల్మనాలజిస్ట్. యుఎన్ వచ్చేసి అది వర్కాల.
1: ఓకే
2: మేడం. తొమ్మిదో క్వశ్చన్ చెప్పరా?
1: 33 సంవత్సరాల విరామం తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ గా ప్రకటించింది?
2: గుజరాత్.
1: ఓకే. ఓకే సుజాత గారు, మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేయండి, నేను లాస్ట్ లో తెలియజేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే మా ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉండండి.
2: థ్యాంక్ యూ.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆన్సర్స్ తెలియజేస్తున్నానండి. ఫస్ట్ క్వశ్చన్, గోవా అధికారిక భాష ఏది? ఆప్షన్ బి కొంకణి. రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలిగే జీవి ఏది? ఆప్షన్ సి కప్ప. మూడవ ప్రశ్న, మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది? ఆప్షన్ సి నర్మదా నది. నాలుగవ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. ఐదవ ప్రశ్న, శ్రీకృష్ణుని ధనస్సు పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి సారంగం. గాంధీవమేమో అర్జునునిది, పినాకమేమో శివునిది, కోదండమేమో రామునిది, సారంగం శ్రీకృష్ణునిది. ఆరవ ప్రశ్న, అమెరికా మొదటి అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ బి జార్జ్ వాషింగ్టన్. ఈయన పేరు మీదుగానేనండి రాజధానికి ఆ పేరును పెట్టుకున్నారు వాళ్ళు. ఏడవ ప్రశ్న, ఊపరితిత్తుల వ్యాధి నిపుణులను ఏమని పిలుస్తాం? ఆప్షన్ సి పల్మనాలజిస్ట్. అంకాలజిస్ట్ క్యాన్సర్కి, ఆప్తమాలజిస్ట్ కంటి వైద్యులు, నెఫ్రాలజిస్ట్ మూత్రపిండాల వ్యాధికి, పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తుల వ్యాధికి. ఎనిమిదవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని 20 cities towards 0 waste 20 నగరాల సున్నా వ్యర్థ లక్ష్యాల కార్యక్రమంలో చేరిన ఏకైక భారతీయ నగరం ఏది అంటే, ఆప్షన్ బి వర్కాల, కేరళలో ఉందండి. తొమ్మిదవ ప్రశ్న, 33 సంవత్సరాల విరామం తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్గా ప్రకటించింది? అంటే ఆప్షన్ సి గుజరాత్ని. పదవ ప్రశ్న, పంచ్డోలా ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ బి ఒడిస్సాలో అండి. త్రిమూర్తులు గుప్తా గారు, శ్రీనివాసరావు గారు, మల్లికార్జునరావు గారు, నరసింహాచారి గారు, ప్రభాకర్

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారిని గురించిన కొన్ని విషయాలను తెలుసుకుంటూ సినీ గీతాలు వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: మన జీవితంలో దేవుడిని ప్రత్యక్షంగా చూడలేకపోయినా ప్రాణాలను కాపాడే రూపంలో దేవుడిలా నిలిచే మహనీయులు డాక్టర్లు. బాధలో ఉన్నవారికి ధైర్యాన్ని, నిరాశలో ఉన్నవారికి ఆరోగ్యాన్ని అందించే సేవామూర్తులందరికీ అంకితమై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమమే ఈ డాక్టర్స్ డే స్పెషల్.
6: గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ వి లక్ష్మీ కళ్యాణి. హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ మై సీనియర్ డాక్టర్స్, మై కొలీగ్స్ అండ్ మై జూనియర్ డాక్టర్స్.
0: ప్రతి వైద్యునికి మనసారా వందనం తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. డాక్టర్ అనేది కేవలం ఒక వృత్తి కాదు, అది ఒక బాధ్యత, ఒక సేవాయజ్ఞం. రాత్రింబవళ్ళు తేడా లేకుండా రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించేవారు డాక్టర్లు. వారి చేతుల్లో వైద్యం మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల ఆశలు, జీవితాలు కూడా ఉంటాయి. ప్రతి చిరునవ్వు వెనుక ఒక వైద్యుని కృషి దాగి ఉంటుంది. ప్రతి సంవత్సరం 1 జూలై భారతదేశంలో డాక్టర్స్ డేను జరుపుకుంటారు. ప్రముఖ వైద్యులు, విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధులు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతి ఒకే రోజు రావడం విశేషం. ఆయన సేవలకు గుర్తింపుగా ఈరోజును భారతదేశంలో డాక్టర్స్ డేగా నిర్వహిస్తున్నారు. మరిన్ని విషయాలు ఒక చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట మిరాయ్ చిత్రానికి గాను అర్మాన్ మల్లిక్ పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర మంజరి కార్యక్రమంలో. డాక్టర్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో ఒక మంచి వైద్యుడు మందులు మాత్రమే ఇవ్వడు, రోగిలో ధైర్యాన్ని కూడా నింపుతాడు. ప్రేమగా పలికే మాట ఆత్మవిశ్వాసాన్ని పెంచే చిరునవ్వు, నమ్మకాన్ని కలిగించే భరోసా కూడా వైద్యమే. అందుకే వైద్య వృత్తిని అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా మన కుటుంబ వైద్యునికి, మనకు సేవలందించిన ప్రతి డాక్టర్కు ఒక చిన్న కృతజ్ఞత తెలియజేద్దాం. వారి సేవలను గౌరవిద్దాం. ఆరోగ్య నియమాలను పాటిస్తూ, వైద్యుల సూచనలను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. ప్రాణం అమూల్యమని ప్రతిరోజు మనకు గుర్తు చేసే మహనీయులు డాక్టర్లు. వారి సేవలకు వెలకట్టలేం, వారి త్యాగానికి ప్రతిఫలం కూడా ఇవ్వలేము. కానీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు మాత్రం తప్పకుండా తెలియజేయగలం. ఈ డాక్టర్స్ డే సందర్భంగా దేశంలోని ప్రతి వైద్యునికి, వైద్య సిబ్బందికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు వందనాలు. వైద్యో నారాయణే హరి అనే మాటకు నిజమైన అర్థాన్ని నిలబెడుతున్న ప్రతి వైద్యునికి సెల్యూట్ చేస్తున్నాం. కార్యక్రమంలో వినబోతున్న పాట మా ఇంటి బంగారం చిత్రానికి గాను చిన్మయీ శ్రీపాద పాడిన పాట వింటారు. సంగీతం సంతోష్ నారాయణన్, సాహిత్యం రెహమాన్.

మీరు ఇంతవరకు డాక్టర్స్ డే స్పెషల్ ప్రోగ్రాం విన్నారు. భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటున్నారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అనుభూతిని సృష్టించే ఓ అద్భుత కళ. ఆ కళకు తన ప్రతిభతో కొత్త అందాన్ని తీసుకొచ్చిన ఓ దర్శకుడు ఎన్నో విభిన్న కథలను వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను అలరించిన సృజనశీలి. స్టార్ హీరోల ఇమేజ్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర విశేషం. కమర్షియల్ సినిమాలకు కొత్త నిర్వచనం చెబుతూ యాక్షన్ కుటుంబ కథా చిత్రాలు భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యమిచ్చిన దర్శకుడు. తెలుగు చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి నిర్మాతలకు ప్రేక్షకులకు విజయాల చిరునామాగా నిలిచారు. ఆయనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయన క్రమశిక్షణను, పనితీరును ఎంతో గౌరవంగా గుర్తు చేసుకుంటారు. దశాబ్దాల పాటు తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన ఆ మహనీయుడు అనేక భాషల్లో చిత్రాలను తెరకెక్కించి తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ చెరగని అక్షరాలతో నిలిచిపోతుంది. ఆ గొప్ప దర్శకుడు మరెవరో కాదు, దర్శకరత్నుడు కోదండరామిరెడ్డి గారు. దర్శకుడు అంటే కథను తెరపై చూపించే వ్యక్తి మాత్రమే కాదు, ఒక నటుడిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి అతన్ని శిఖరాగ్రాలకు చేర్చే శిల్పి కూడా. అలాంటి శిల్పుల్లో అగ్రగణ్యులు, తెలుగు సినీ విజయాలకు చిరునామా కోదండరామిరెడ్డి గారు. ఈరోజు ఆయన అద్భుతమైన సినీ ప్రయాణాన్ని, ఆయన చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను మరపురాని పాటలతో కలిసి గుర్తు చేసుకుందాం. చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ తెలుగు సినిమా చరిత్రలో ఓ అధ్యాయం. అభిలాష, రక్త సింధూరం, మరణ మృదంగం, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, త్రినేత్రుడు, వేట, కిరాతకుడు, దొంగముగుడు, కొండవీటి దొంగ వంటి సుమారు 25 సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అందులో 18 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చిరంజీవితో ఎక్కువ సినిమాలు దర్శకత్వం వహించిన ఘనత రామిరెడ్డి గారికే దక్కింది. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా రూపొందించిన చిత్రం అభిలాష. ఈ చిత్రం మరణశిక్షపై ప్రశ్నలు లేవనెత్తింది. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సామాజిక అంశాన్ని చక్కగా మిళితం చేయడం కోదండరామిరెడ్డి గారి ప్రత్యేకత. కార్యక్రమంలో వినబోతున్న పాట అభిలాష చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

చిరంజీవిని మెగాస్టార్ దిశగా తీసుకెళ్లిన మైలురాయి చిత్రం ఖైదీ. ఈ చిత్రం ద్వారా గ్రామీణ యువకుని ప్రతీకార కథను ప్రేక్షకుల గుండెల్లో నిలిపిన దర్శకునిగా కోదండరామిరెడ్డి గారి పేరు నిలిచిపోయింది. అంతటి ఎనలేని పేరు తెచ్చిపెట్టినటువంటి ఖైదీ చిత్రం నుండి ఒక చక్కనైన పాటను విందాం. పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేటూరి.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో కోదండ రామిరెడ్డి గారి బర్త్డే స్పెషల్లో రామిరెడ్డి గారు బాలకృష్ణతో కూడా ఎక్కువ సినిమాలు తీసిన దర్శకునిగా పేరు పొందారు. అనసూయమ్మ గారి అల్లుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, నారీ నారీ నడుమ మురారి, భారత్, భానుమతి గారి మొగుడు, రక్తాభిషేకం, భార్గవరాముడు, బొబ్బిలి సింహం, నిప్పురవ్వ వంటి 18 సినిమాలు రామిరెడ్డి బాలకృష్ణ కాంబోలో వచ్చాయి. వీటిలో 13 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కార్యక్రమంలో వినబోతున్న పాట పునర్జన్మ ప్రేమకు సంగీత రూపమిచ్చిన ఈ మధుర గీతాన్ని ఉన్న చిత్రం ముద్దుల మొగుడు. ఆ చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Este.
1: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
2: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్దిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ది, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5,416 పనులు గుర్తించి అందులో 5,399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4,765 పనులు ప్రారంభం కాగా 2,708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్నీ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలి కొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1,096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 180,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్టంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్టేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు, మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు, ఆకాశవాణి విజయవాడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు? రాఘవేంద్రరావు గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: వైద్య దినోత్సవం సందర్భంగా బాగా తెలియజేశారు, అలాగే ఏ కోదండ రామరెడ్డి గారి గురించి ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు ఈ రోజు?
2: రేపు ప్రముఖ సినీ నటి గౌతమి గారి చిత్రం వచ్చింది మేడం.
1: అవునండి,
2: జరిగించారు. గౌతమి గారికి ఒక రోజు ముందుగానే బర్త్డే విషయం తెలియజేస్తూ శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి ఎందాక ఎందాక ఎగిరే బొమ్మ ఓ గోరింక శ్రీనివాస కళ్యాణం అంటే రెండు ఉన్నాయి మేడం, మిత్రి గారు ఉన్నాయి. నేను చెప్పింది వెంకటేష్ గారు, భానుప్రియ గారు, గౌతమి గారు నటించిన సినిమా 1988.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేసేస్తానండి.
2: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాష మేడం.
0: ఖాదర్ భాష గారు,
1: బాగున్నారా?
0: బాగున్నానండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: చిత్రం వచ్చి అనుబంధం.
0: అనుబంధం.
1: ఆనాటి ఆ స్నేహ ఆనంద గీతం.
0: అనుబంధం. ఏఎన్ఆర్ గారిదండి?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట?
1: ఆనాటి ఆ స్నేహ ఆనంద గీతం.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
3: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
7: నమస్తే మేడం గారు.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: నేను పుల్లన్న మేడం గారు, సనప గ్రామం. బాగున్నారు మేడం గారు?
3: బాగున్నానండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
7: స్వయం కృషి మేడం గారు.
3: స్వయం కృషి,
7: అందులో మంచి వెన్నెల ఇప్పుడు మగవ అనే సాంగ్ ఉంటుంది చూడండి మేడం గారు.
3: ఉందండి, మంచి వెన్నెల ఇప్పుడు
7: వినిపించండి మేడం.
3: ఆ పాట ప్లే చేస్తానండి.
7: అవును మేడం గారు.
3: ఇలానే కాల్ చేస్తుండండి.
7: కృతజ్ఞత వందనాలు మేడం.
3: వందనాలండి.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో హలో
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో కాల్ కట్ అయినట్టుంది, మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మేడం కర్నూలు జిల్లా ఆస్పేట మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
3: బాగున్నాను హరినాథ్ రెడ్డి గారు.
4: మేడం మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
3: నమస్తే అండి.
4: ఈ రోజు డాక్టర్స్ డే గురించి గానీ కోదండ రామరెడ్డి గురించి మంచి వివరాలు అందించినారు మేడం, మీకు ప్రత్యేకంగా నమస్కారాలు.
3: నమస్కారం అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
4: బాలభారతం మేడం.
3: బాలభారతం
4: అవును మేడం.
3: బాలభారతంలో
4: నారాయణ నీ చరితం నందన అని ఏమో ఉంటుంది మేడం.
3: ఓకే అండి, చూస్తున్నాను. బాలభారతం అవైలబుల్ గా లేనట్టుందండి.
4: లేదా మేడం?
3: అది అవైలబుల్ గా లేదు, వేరేది ఏమైనా కోరుకుంటారా?
4: మంచిది మేడం,
3: చెప్పండి చెప్పండి.
4: నారి నారి నడమ మురారి మేడం.
3: కోదండ రామిరెడ్డి గారి బర్త్డే కనుకండి.
4: అవును మేడం అవును మేడం.
3: ఏ పాట ఏమంటారు అందులో?
4: ఏ వాన తరుముతున్నది అనే పాట మేడం.
3: ఏం వాను అదండి?
4: అవును మేడం.
3: ఓకే అండి, మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
4: ధన్యవాదాలు.
3: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మంగమ్మ మేడం. బాగున్నారా మేడం?
0: మంగమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి నుంచి. ఏ పాట వింటారు ఈరోజు?
1: పల్లకిలో పెళ్లి కూతురు.
0: పల్లకిలో పెళ్లి కూతురా?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట ఏమంటారు?
1: చీరలోని గొప్పతనం తెలుసుకో ఆ పాట ఏంటి మేడం?
0: చీరలో. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, కాల్ కట్ అయినట్టుందండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: నాకు రాజు కొండవీటి రాజా మంచం మీద తిప్పడం పాట కావాలి మేడం.
1: కొండవీటి రాజా
2: చిరంజీవి.
1: పేరు చెప్పలేదండి.
2: నా పేరు బాబు మేడం.
1: బాబు
2: మా సాల్మాన్ దేవరాజు పేరు సాల్మాన్ కోసం మేడం.
1: ఓకే అండి.
2: మేడం ప్రోగ్రామ్ ఉదయం బాగుంది, డాక్టర్ది కోదండ్రాన్ని సూపర్ ఉంది మేడం.
1: చాలా థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వందనాలు మేడం. ఉందా మేడం పాట?
1: ఉందండి, వేస్తున్నాను.
2: ఓకే ఓకే మేడం.
1: ఓకే అండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు. ఏ చిత్రంలోంచి పాట కావాలి ఈరోజు? బావా బావమరది. అందులో ఏ పాట అండి? ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
2: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మంచి మంచి మెలోడీ పాటలు వింటున్నాం. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవానిపల్లి.
0: చెప్పండి, ఏ పాట వింటారు? బాగున్నానండి, మీరు?
1: బాగున్నాం మేడం.
0: హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ కి స్వాగతం అండి.
1: సర్దార్ పాపారాయుడు.
0: సర్దార్ పాపారాయుడు, అందులో ఏ పాట అండి?

0: 1980 వరకు ఇలాంటి పిల్ల నా కంట్లో పడలేదు.
1: ఇలాంటి పిల్ల నా కంట్లో పాట ముందు చెప్పండి.
0: 1980 వరకు ఇలాంటి పిల్ల నా కంట్లో పడలేదు.
1: స్టార్టింగ్ ఏదేనా?
0: 1980 వరకు ఇలాంటి పిల్ల నా కంట్లో పడలేదు.
1: ఓకే అండి, మీరు కోరిన పాట వేస్తున్నాను, వినేసేయండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: మార్కాపురం మేడం, జయ శ్రీనివాసులు.
0: శ్రీనివాసులు గారు,
3: గజ దొంగల పాట కావాలి.
0: ఏదండి?
3: గజ దొంగ.
0: గజ దొంగ చిత్రంలోంచి.
3: నీ ఒళ్ళు బంగారం గాను.
0: గజ దొంగ చిత్రం. నీ ఇల్లు బంగారం గాను అదండి.
3: అదే మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తారండి.
3: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేస్తుండండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మాకు మహానగరంలో

0: అనే పాట కావాలి మేడం.
1: మీ పేరు?
0: నా పేరు బాలకృష్ణ మేడం, ఎద్దుమల నుంచి, మా సంగారెడ్డి జిల్లా.
1: ఓకే అండి, బాలకృష్ణ గారు వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఏ పాట కావాలండి అందులో?
0: మహానగరంలో మాయగాడు.
1: తప్పకుండా అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
0: థ్యాంక్ యూ
1: ప్రోగ్రామ్స్
0: మేడం.
1: విన్నారండి ఈరోజు?
0: ప్రోగ్రామ్స్ అంటే మేడం గారు, మాకు యాప్ ద్వారా వింటుంటాం మేము ప్రోగ్రామ్స్. యాక్చువల్గా
1: అవునండి, యాప్ ద్వారా అయినా సేమ్ వస్తుంది ఈరోజు, రేడియో అయినా సేమ్.
0: మార్కాపురం అప్పుడు వాట్సాప్ ద్వారా ఎక్కువ వినేవాళ్ళం మేడం.
1: ఓకే
0: ఇప్పుడు వాట్సాప్ తీసేశారు కదా.
1: అవునండి.
0: ఇప్పుడు మీ హలో సంగ్ కార్యక్రమం వింటుంటాం.
1: ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కీరదోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి శ్రీమతి కె. శ్రీలత గారి వివరణ వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ఈరోజు కీరా దోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. ఎండలో కాస్త నిలబడ్డామంటే సూర్యుడి స్ట్రా వేసుకుని మన శక్తినంతటిని జుర్రేసుకున్నట్టుగా ఉంటుంది. ఏ కాస్త వేడిగాలులు తగిలినా ఒంట్లోని నీరంతా పోయి శరీరం మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. మరైతే ఆ నిస్సత్తువును దూరం చేసుకోవాలంటే వేడిని తరిమి కొట్టే ఆహార పదార్థాలను తప్పకుండా తినాల్సిందే. అందులో అన్నింటికన్నా ముందు వరుసలో ఉంటుంది మనకు సుపరిచితమైన కీరా దోస. ఎండల్లో దాహాన్ని తీర్చే ఈ కీరాలో ఏమేం పోషకాలున్నాయో, అది ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకున్నారంటే ఈసారి సమ్మర్ స్నాక్స్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. కూల్ యూజ్ ఏ కుకుంబర్. ఏ ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాడే ఈ నానుడిని ఎప్పుడైనా విన్నారా? అది చల్లదనానికి చిరునామా అయిన కీరా దోసకాయ యొక్క ప్రత్యేకత వల్లే ఆ మాట వచ్చినట్టుంది. చూడగానే గుర్తొచ్చే దీని ఆ చలువ లక్షణం వల్ల కొంతమంది కీరా ముక్కలతోనే అల్పాహారాన్ని మొదలు పెడితే మరికొందరు రైతా, శాండ్విచ్, సోడా, జ్యూసులలోనూ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలకే కాదు, రకరకాల డైటింగ్లు చేసేవారికి ఎన్నో ప్రయోజనాలు అందించే కీరా గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మనమైతే దీన్ని కూరగాయల్లో ఒకటిగా కలిపి చేసుకుంటాం, కానీ నిజానికి ఇది ఒక పండు. కాయగా ఉన్నప్పుడే కోసుకుంటాం కాబట్టి వెజిటబుల్లోనే దీని స్థానం ఇచ్చిండవచ్చు. ఇంకా మామూలుగా కీరాలో గ్రీన్ కుకుంబర్ అనే ఎక్కువగా చూస్తుంటామా, కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ కీరా దోసకాయల్లో బోలెడన్ని రకాలున్నాయి. కొత్త కొత్త వెరైటీలు కూడా వచ్చేస్తున్నాయి. అవేంటో అంటే, పొడుగ్గా తెల్లగా ఉండే స్నేక్ కుకుంబర్ని మన దగ్గర సాగు చేస్తుంటారు. పలుచని తోటలో ఉండే ఇది రూపంలో కాస్త భిన్నంగా ఉంటుంది, కానీ దీని రుచి మాత్రం అచ్చంగా గ్రీన్ కీరాలాగే ఉంటుంది. ఇంకా దీంట్లోనే గీతలతో ఉండే స్టెప్ కుకుంబర్, 3 అడుగుల పొడవు ఉండే అర్మేనియన్ కుకుంబర్ కూడా ఉన్నాయి. ముదురు ఆకుపచ్చ రంగులో పలుచని తోలుతో ఉండే ఇంగ్లీష్ కీరాలో గింజలు కనిపించవు. అంతేకాదు, మన దగ్గర ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో సాగు చేసే కీరా వెరైటీలు చాలానే ఉన్నాయి. పూణేలో పండించే తియ్యని గోల్డెన్ ఎల్లో కీరాని సలాడ్లలో, శాండ్విచ్లలో ఎక్కువగా వాడుతుంటారు. ప్రత్యేకంగా ఎరుపు రంగు తోలుతో లావోస్లో రెడ్ మాంగ్ కీరా రకాన్ని సృష్టించారు. వీటితో పాటు గుండ్రన్ రకాలు కూడా ఉన్నాయి. పసుపు రంగులో నిమ్మకాయంత సైజులో ఉండే లెమన్ కీరా గార్నిషింగ్కి మంచి ఛాయిస్ అవుతుంది. ఇంకా వేలెడంత సైజులో ఉండే బేబీ కీరా ఇప్పుడు అన్ని రకాల ఆన్లైన్లో గ్రాసరీ స్టోర్లలోనూ దొరుకుతుంది. దొండకాయంత పరిమాణంలో ఉండే డిజర్ట్ కుకుంబర్ తీయగా, పుల్లగా, భలేగా ఉంటుందంట.

0: రూపంలో కాస్త తేడాగా కనిపించినా ఈ కీరాదోశ రకాల్లో వచ్చే లాభాలు మాత్రం అన్నీ ఒకటే. మరి ఈ కీరాదోసకాయ వల్ల ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. దాదాపు 95% నీటితోనే ఉండే కీరాదోసకాయ శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది, ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీన్ని పోషకాల గనిగాను చెప్పవచ్చు. విటమిన్ బి, సీలు, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఇందులో అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజూ కీరాని తినవచ్చు. క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెరలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అధిక పీచుతో ఉండే కీరాదోస జీర్ణ వ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్ని, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తూ ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం వల్ల డీహైడ్రేట్ అయ్యే మధుమేహులకు దీనివల్ల ఎంతో లాభం కూడా కలుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంచుతూ వయస్సుతో పాటు వచ్చే మతిమరుపు నుంచి ఈ కీర చాలా కాపాడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధి చేయకుండా చూడడంతో పాటు ఈ కణాల నిర్మూలనకు కీర ఉపయోగపడుతుంది. సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. కీరాలో సోడియం తక్కువగా ఉండడం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుందన్నమాట. ఇంకా ఇది కొలెస్ట్రాల్ మోతాదులోనూ తగ్గిస్తుంది. కీరాలో ఎక్కువగా ఉండే కే విటమిన్ మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో కాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇంకా నోటి దుర్వాసనను పోగొట్టే తాజా శ్వాసను అందించడంలోనూ కీరాదోశ బాగా పనిచేస్తుంది. ఇంకా మూత్రపిండాల్లోనూ, మూత్రాశయంలోనూ ఉన్న రాళ్లను కరిగిస్తుంది. కీరాదోశ శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళనని తగ్గించడంలోనూ ఇదే ముందుంటుంది. దీంట్లోని సిలికా, ఇతర ఖనిజాలు చర్మాన్ని, గోళ్ళని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చుట్టూ నల్లని వలయాలు, కళ్ళు వాపులు లాంటి సమస్యలతో బాధపడేవారు కీరా ముక్కల్ని కళ్ళ మీద ఉంచి పెట్టుకుంటే చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. 100 గ్రాముల కీరా దోసకాయలో ఏ పోషకాలు ఉన్నాయంటే శక్తి 15 కిలోకాలరీలు, నీరు 95 గ్రాములు, కొవ్వులు 0.1 గ్రాము, పీచు 0.5 గ్రాములు, ప్రోటీన్లు 0.7 గ్రాములు, పిండి పదార్థాలు 3.6 గ్రాములు, పొటాషియం 140 మిల్లీగ్రాములు, కాల్షియం 16 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 25 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 13 మిల్లీగ్రాములు, విటమిన్ సి 2.8 మిల్లీగ్రాములు ఉన్నాయి. ఇంకా కీరదోసకాయ ముక్కల్ని తినడం నచ్చకపోతే దీంతో వస్తున్న చిప్స్, సిరప్లు, జ్యూస్లు ఇంకా పొడిని కూడా ట్రై చేయవచ్చు. మార్కెట్లో రకరకాల రెడీమేడ్ కీరా ఉత్పత్తులు దొరుకుతున్నాయి. అవి చర్మానికి సహజమైన సౌందర్య లేపనంగా చెప్పే కీరాని బ్యూటీ ట్రీట్మెంట్లోనూ ఉపయోగిస్తుంటారు. ఇంకా దీన్ని ఫేస్ ప్యాకుల దగ్గర నుంచి సబ్బు, షాంపూల వరకు బోలెడన్ని ఉత్పత్తులు వచ్చేసాయి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడైనా అర్థమవుతుందా? విందులో ఓ పక్కన పెట్టుకుని తినే 2-3 కీరాల ముక్కలతోనే మనకెన్ని లాభాలున్నాయో. ఇక నుంచైనా ఏ పెళ్లి భోజనాల్లోనో కనిపిస్తే మాత్రమే నోట్లో పెట్టుకోకుండా రోజూ తప్పకుండా తినండి ఒక కీరాని. మీరెప్పుడైనా ఎండల్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు పట్టుకెళ్లే వాటర్ బాటిల్తో పాటు ఈ కీరా దోశకి కాస్త చోటు ఇచ్చేశారంటే అవసరమైనప్పుడు అది మన దాహాన్ని తీరుస్తుంది, మన పొట్టను నింపుతుంది.
1: మీరింతవరకు కీరదోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి శ్రీమతి కె. శ్రీలత గారి వివరణ విన్నారు.
2: గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ వి. లక్ష్మీ కళ్యాణి. హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ మై సీనియర్ డాక్టర్స్, మై కొలీగ్స్ అండ్ మై జూనియర్ డాక్టర్స్.
1: కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్టణంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతిల దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానసారంజన్ ప్రధాన్. విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్కంటక్ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు.

0: నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
1: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
2: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ The Honorable President of India has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education, but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
1: ప్రతిభ కనబర్చిన 13 మంది విద్యార్థిని విద్యార్థులకు భారత రాష్ట్రపతి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
3: అందరికీ నా నమస్కారం. ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today, we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion, and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research, and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
1: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan Garu Matladutu, Vidyabhyasanni Poorthi Cheyadame Kakunda సమాజంలోకి ఒక కొత్త బాధ్యతతో అడుగుపెట్టాలని, ఆ బాధ్యత తీసుకుంటే లక్షలాది మంది హక్కులు రక్షించబడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం

0: ప్రాకులాడకూడదు, ఉద్యోగావకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
1: ఐఎమ్ కాన్ఫిడెంట్ నాట్ ఓన్లీ దే ఆర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ బై దిస్ కన్వోకేషన్, దే ఆర్ ఎంటరింగ్ టు ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దే టుక్ రెస్పాన్సిబిలిటీ, దెన్ మిలియన్స్ రైట్ విల్ బి ప్రొటెక్టెడ్. అండ్ ఇన్ దోస్ డేస్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ అల్లూరి సీతారాం రాజు, దే ఫాట్ విత్ బ్రిటిషర్స్ టు గివ్ ఫ్రీడమ్ టు దిస్ కంట్రీ. టుడే వీ ఆల్ ఆర్ ఫార్చునేట్. యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, మై ఎక్స్పెక్టేషన్ విల్ బి ఫ్రమ్ యూ, డోంట్ గో బిహైండ్ నౌకరి ఆర్ ఎనీ జాబ్, ట్రై టు బికమ్ జాబ్ క్రియేటర్. ఇఫ్ యువర్ ఇనిషియేటివ్ జాబ్ విల్ బి క్రియేటెడ్, మెనీ మోర్ విల్ బి గెట్ జాబ్. యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గో ఫర్ జాబ్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు క్రియేట్ జాబ్స్. యూనివర్సిటీ ఆర్ మెయిన్ టు టేక్ లీడ్ టు క్రియేట్ న్యూ ఇన్నోవేషన్, న్యూ మోడల్స్. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitant of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry. They know how to tackle with the nature. They are master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. Your first responsibility, how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system, and the present day requirement.
0: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir garu matladutu, Andhra Pradesh Kendriya Girijana Viswavidyalayam 2019లో స్థాపించబడిందని, ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల యొక్క చిరకాల కలలను నెరవేర్చిందని అన్నారు. భూ బదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
2: The first convocation of the Central Tribal University of Andhra Pradesh marks an important milestone and an auspicious beginning in the annals of the university. The Central Tribal University of Andhra Pradesh was established in 2019 and it is one of the top central universities located in Vijayanagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc. for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
0: Karyakramamlo Bharat Rashtrapati Gauravaneelu Srimati Draupadi Murmu garu matladutu pratibha kanabarchina vidyardulandariki subhakankshalu telijesaru. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు

0: తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
1: ఆంధ్రప్రదేశ్కి ఇస్ ఐతిహాసిక నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ప్రథమ దీక్షాంత సమారోహకు సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ హై. ఆజ్ ఉపాధియా ప్రాప్త్ కర్నే వాలే తథా ఉత్కృష్ట ప్రదర్శన్ కే లియే పదక్ ప్రాప్త్ కర్నే వాలే విద్యార్థియో కో మేరీ శుభకామనాయే ఔర్ బధాయి. సామాజిక న్యాయ కే ఉద్దేశ్య స్థాపిత్ కీ గయీ ఏసీ సంస్థాఓ కా ఏ దాయిత్వ భీ హోతా హై కి వే అప్నే క్షేత్ర మే జనజాతీయ సమాజ కీ శిక్షా, స్వాస్థ్య, కౌశల వికాస్, ఆజీవికా ఔర్ వనాధికార కే లియే జమీనీ స్తర్ పర్ కామ్ కరే. ముజే విశ్వాస్ హై కి ఆనే వాలే వర్షో మే ఇస్ విశ్వవిద్యాలయ ద్వారా వంచిత్ ఏవం జనజాతీయ సముదాయ కే యువాఓ కే సర్వాంగీణ వికాస్ కే సాథ్ హి ఇస్ క్షేత్ర కే సమగ్ర వికాస్ కే లియే భీ సార్థక ప్రయాస్ కియా జాయేగా. మే ఆశా కర్తీ హూ కి విశ్వవిద్యాలయ నే ఆప్కో ఇస్ తరహ సే సక్షమ బనాయా హోగా.

0: उपाधियां प्राप्त करने वाले तथा उत्कृष्ट प्रदर्शन के लिए पदक प्राप्त करने वाले विद्यार्थियों को मेरी शुभकामनाएं और बधाई। सामाजिक न्याय के उद्देश्य से स्थापित की गई ऐसी संस्थाओं का ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें। मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किया जाएगा। मैं आशा करती हूँ कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे। प्रिय विद्यार्थियों, पुस्तक और ज्ञान के साथ ही आप अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें, यही सार्थक शिक्षा है। विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज और देश के भविष्य को बेहतर बनाना है। इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके। तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है। मुझे बताया गया है कि इसी उद्देश्य विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है। देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है। ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे। इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे, इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమరమణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.
3: మీరింతవరకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి దేశవ్యాప్తంగా విబిజి ర్యామ్ జీపై పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
4: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగ స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వీబీజీ రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా వీబీజీ రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
1: వీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం. దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి వీబీజీ రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో వీబీజీ రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ వీబీజీ రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వీబీజీ రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 5వ తారీఖు 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది.
0: సార్, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలేమంటారు, అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
1: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా

0: నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
1: సర్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజి నరేగా స్థానంలో విబీజీ రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
0: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా విబీజీ రామ్జీలో ఏంటంటే, గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటినీ కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇందులో ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎంజి నరేగాకు అండ్ విబీజీ రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్?
0: ఎంజీఎన్ఆర్ఈజీకు విబీజీ రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే, అందులో కుటుంబానికి 1 సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎంజీఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే విబీజీ రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా అంటే, గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారనంటే, 60 రోజులు పని విరామ కాలం అనేది, అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో 60 రోజులు సంవత్సరంలో మొత్తంగా 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే, గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే, కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకుముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా, అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా, అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా వాళ్ళకి 1 సంవత్సరంలో దాదాపు 8,000 వరకు, ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగురుతుంది అన్నమాట.
1: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
0: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్, మౌలిక వసతులు దానికి అంత ప్రాధాన్యత

0: ప్రాధాన్యత లేదనమాట. అప్పుడు కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు, అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా, అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టము ఎంతో సహకరిస్తుంది.
1: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
0: స్వయం సహాయక బృందాలకు కానీ లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు, కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ, గొర్రెల షెడ్లు కానీ, ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో, దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
0: వ్యవసాయము, అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబీజీ రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని, పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వాళ్ళ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ, తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ, తర్వాత కోళ్ల పెంపకానికి కానీ, లేదంటే డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు, ఈ దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము, ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది.
1: సార్, MGNREGA కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి విబీజీ రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు?
0: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే, ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూయించాలి. పని 15 రోజుల లోపల చూయించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మస్టర్ ఉంటుంది, మస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతన చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉండే, డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్లకు ఉంది, అది ఒక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలి చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి. విబీజీ రామ్జీలో కూడా ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన, శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు ఏంటంటే, గతంలో

0: వందకు 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలీ ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% రెండు కలిపి ఇక స్పర్శ అనే డిబిటీ స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డిబిటీ స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికి కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఈ పంచాయతీ వ్యవస్థలకు పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ, అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం విబీజీ రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం. ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఈ ఇందులో 3-tier పంచాయతీ కానీ మండల పంచాయతీ కానీ జిల్లా పంచాయతీ కానీ వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సార్, సాంకేతికతకి సంబంధించి మనం మాట్లాడితే కనుక సార్, సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు సార్?
0: ఉపాధి హామీ 2006 మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలు చేయడం అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతాయనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్. ఇదంతా కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ అంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ గారు పంపిస్తారు. కలెక్టర్ గారు ఆన్లైన్ లోనే శాంక్షన్, ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని కూడా పకడ్బందీగా జరుగుతాయి. దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈ ఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్ లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే

0: మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతం ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటీ పేమెంట్, ఈ డిబిటీ పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్ శాప్ అని ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్లకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్ శాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులని కల్పించి అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాలని దీటుగా తయారు చేసి వికసిత్ భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు.
1: సరే, కార్యక్రమంలో చివరిగా విబిజి రామ్జీ, ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్?
0: సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. విబిజి రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం, ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు గాని, వ్యవసాయ రంగం సంబంధించి గాని, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందాక అంటే హార్టికల్చర్, తర్వాత పౌల్ట్రీ, తర్వాత అనిమల్ హస్బెండరీ, సెరికల్చరు, ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకుని ఆదాయం పొందడానికి, ఆ విధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విబిజి రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పని చేసుకోవాలి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి, నిరుద్యోగ యువకులు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకుని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకుని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి విబిజి రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని విబిజి రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. మరి మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి ఏ చిత్రం నుంచి పాటనైనా కోరుకోవచ్చు. మరి ఈరోజు రాబోయే తుది కార్యక్రమం

మనలో ముందుగా కోరుతున్న శ్రోతలు భట్టిప్రోల నుండి మురళి. మరి వీరు కోరుతున్నారు ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండ పాట, గీతరచన దాసరి నారాయణరావు.

0: రావయ్య తిథి కార్యక్రమంలో ఉత్తరావాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మరియు వారి మాయ మరి వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి కేకే అండ్ చిరంజీవి పాడిన పాట. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి వీరందరి కోసం ఈ పాట.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

భయపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

కోరుతున్న శ్రోతలు, విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో ఉత్తరవాత పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ పెనమలూరు నుండి శ్రీరామారావు, అపరాజిత మరి వీరు కోరుతున్నారు భూకైలాస్ చిత్రం నుంచి కోమల పాండపాట, గీత రచన సముద్రాల సీనియర్ మరి వీరి కోసం ఈ పాట

ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్ర పండపాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్. మరి ఈ పాటను కొడుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు, వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం ఈ పాట

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఉత్తరవాత పాటని కోరుతున్న శ్రోతలు అమరావతి నుండి సైదాబి. వీరు కోరుతున్నారు శాంతి నిలయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పండపాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి వీరి కోసం ఈ పాట

రావాయితిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామం నుండి గంధం మాంకల్యరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తిశ్రీ, ప్రియాంశి, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు పాతాళ భైరవి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పండ పాట, గీతరచన పింగళి మరి వీరి కోసం ఈ పాట

0: మీరు ఇంతవరకు రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆచార్య తూమాటి దోణప్ప గారి జయంతి సందర్భంగా ఆచార్య తూమాటి దోణప్ప గారి సాహిత్యం సేవ పరిశోధన ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం వింటారు.
1: అత్యంత ఆధునికత, అత్యంత ప్రాచీనతల మేలు కలబోత జరిగితే అది ఆచార్య తూమాటి దొణప్ప గారు అవుతుంది. ఆచార్య దొణప్ప గారు నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఉత్తమ అధ్యాపకులు. నాకు దొణప్ప గారు భాషాశాస్త్ర గురువులు. నా మొత్తం 40 సంవత్సరాలకు పైబడ్డ బోధన పరిశోధన వ్యాసంగానికి వజ్రబంతి మా గురువుగారైన దొణప్ప గారే. నిబద్ధతతో కూడిన బోధన పరిశోధనలే ఊపిరిగా ఆచార్య దొణప్ప గారు నాకే కాదు నా వంటి శిష్యులెందరికో ఆదర్శప్రాయులై నిలిచారు. ఆచార్య తూమాటి దొణప్ప గారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాకట్ల అనే గ్రామంలో ఒక సంప్రదాయ సంపన్న రైతు కుటుంబంలో 1926 జూలై 1న జన్మించారు. అంటే ఈ జూలై 1న వారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది. వారి తల్లిదండ్రులు సంజీవప్ప తిమ్మక్క గారులు. వీరికి 10 మంది సంతానం. అందులో దొణప్ప గారు 8వ సంతానం. మ్లేచ్ఛ భాష అయిన ఇంగ్లీషు చదివితే కీడు కలుగుతుంది అనే నమ్మకం ఈ కుటుంబానికి ఉంది. అట్లాగని చదువు లేని కుటుంబం కాదు. ఆనాటి వ్యవసాయ కుటుంబాలు కూడా సాంప్రదాయిక విద్యను కలిగి ఉండేవి. అందులో భాగంగా ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశం, సుమతి, భాస్కర మొదలైన శతకాలు నోటికి వచ్చేవి. కొంతమంది మనుచరిత్ర, పారిజాతాపహరణం వంటి

తెలుగు కావ్యాలు, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలు చదువుకునేవాళ్లు. దొణప్పగారి అసలు పేరు దొణ తిమ్మారాయ చౌదరి. ఇది వారి పినతాతగారి పేరు. దొణప్పగారి బాల్యం సంప్రదాయ విద్యతో పాటు వ్యవసాయపు పనులలో పెద్దలకు సాయం చేయటంతో గడిచింది. బాల్యంలో దొణప్పగారిని పెద్దవాళ్లు ఇంగ్లీషు బడికి పంపలేదు. ఆ విధంగా స్థానికంగా సాధారణ వ్యక్తిగా మిగిలిపోవలసిన దొణప్పగారి జీవితంలో 7-8 ఏళ్ల వయసులో ఒక మలుపు ఏర్పడింది. అది ఆయన పినతాతగారి కుమారుడు తూమాటి భీమప్పగారి రూపంలో వచ్చింది. తూమాటి భీమప్పగారు గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు, పౌరాణికుడు, ఎన్నో హరికథలు రచించారు, పురాణ ప్రవచనాలు చేసేవారు. ఆయనకు ఒక వాచకుడు ఉండేవాడు. వాచకుడు పురాణాలలోని శ్లోకాలను, పద్యాలను శ్రావ్యంగా చదువుతూ ఉంటే భీమప్పగారు వాటిని వివరిస్తూ ప్రవచనాలు చేసేవారు. అప్పటిదాకా భీమప్పగారితో పనిచేసిన వాచకుడు పెద్దవాడు కావటం వల్ల ఆయన మరొక వాచకుడి కోసం చూస్తున్నారు. ఆ సమయంలో ఆయన కన్ను 10 ఏళ్ల బాలుడైన దొణప్పగారి మీద పడింది. అప్పటికే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం, భాగవతంలోని కొన్ని ఘట్టాలు, కొన్ని శతకాలు చదువుకొని పద్యాలు శ్లోకాలు శ్రావ్యంగా చదవగలిగి ఏ పనీ లేకుండా గుడ్లు కాసేవాడు లేనప్పుడు గుడ్లు కాస్తూ ఆటకాయితనంగా తిరుగుతున్న దొణప్పగారు భీమప్పగారికి మట్టిలో మాణిక్యంగా కనిపించారు. చురుకైనవాడు, ఏ విషయం చెప్పినా ఇట్టే అల్లుకుపోయే బుద్ధికుశలత కలవాడు అయిన ఆ బాలుణ్ణి కొద్దిగా సానపడితే చాలు, వజ్రమై మెరుస్తాడు అని ఆయన గ్రహించారు. తండ్రితో మాట్లాడి దొణప్పగారిని ఆయన వెంట తీసుకుపోయాడు. ఆయన భాగవత భారత రామాయణాల మీద ప్రవచనాలు చెప్తూ ఉంటే దొణప్పగారు వాచకుడుగా వ్యవహరించేవారు. ఈ విధంగా పురాణ వాంగ్మయం మీద దొణప్పగారికి చిన్నతనంలోనే మంచి పట్టు ఏర్పడింది. దీనికి తోడుగా భీమప్పగారు దొణప్పగారికి సంస్కృతాంధ్ర పంచకావ్యాలు బోధించారు. ఇట్లా దొణప్పగారికి 12 ఏళ్ల వయసు వచ్చేసరికే సంస్కృతాంధ్రాలలో పాండిత్యానికి పునాది ఏర్పడింది. దొణప్పగారికి 12 ఏళ్ల వయసులో జీవితం మరొక గొప్ప మలుపు తిరిగింది. ఇది నిజంగా గొప్ప మలుపు. అది ఆనాడు ఆ కుటుంబాల వారు తిరస్కరించిన ఆంగ్ల విద్యాభ్యాసం. దొణప్పగారి మేనత్త భర్త వజ్రకరూరులో పెద్ద ఆసామి అయిన బొబ్బూరు చినతిమ్మప్పగారు దొణప్పగారిని చూడటం తటస్థించింది. మంచి తెలివిగలవాడు, 12 ఏళ్ల బాలుడు అయిన దొణప్పగారు ఇట్లా సంప్రదాయ విద్యతో ఎదుగు బొదుగు లేకుండా నిలిచిపోవటం ఆయనకు నచ్చలేదు. కుటుంబ పెద్దలను ఒప్పించి దొణప్పగారిని వజ్రకరూరు తీసుకుపోయి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. ఇంగ్లీషు విద్యలో రాణించిన దొణప్పగారు 8వ తరగతి పబ్లిక్ పరీక్షలో పాఠశాల మొత్తానికి మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. వజ్రకరూరు పాఠశాల జీవితంలో దొణప్పగారిలోని మరొక వెలుగు కిరణం వెలువడింది. అది నటనా ప్రతిభ. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్య నారాయణరావు ప్రోత్సాహంతో 14వ సంవత్సరంలో చింతామణి నాటకంలో చింతామణి చెల్లెలు చిత్రగా స్త్రీపాత్ర ధారణ చేసి మెప్పించారు. తర్వాత సుభద్ర పరిణయంలో కృష్ణుడుగాను, మోహిని రుక్మాంగదలో రుక్మాంగదుడుగాను ఇంకా మరెన్నో నాటకాలలో నటించి ఎన్నో పతకాలు పొందారు. తర్వాత 1942లో ఉరవకొండ హైస్కూల్లో చేరి 1946లో హైస్కూలు విద్యను విజయవంతంగా ముగించారు. ఆ కాలంలోనే 1945లో దొణప్పగారికి పితృవియోగం జరిగింది. దొణప్పగారి హైస్కూలు విద్యాకాలం శ్రీ పుట్టపర్తి సాయిబాబా పూర్వాశ్రమపు రోజులు. అప్పుడు ఆయన పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. ఆయన కూడా నాటకాలలో స్త్రీపాత్రలు వేసేవారట. ఆయన పక్కన నాయక పాత్రలలో దొణప్పగారు నటించేవారట. ఉరవకొండ హైస్కూలు విద్యాకాలంలో దొణప్పగారి మరొక ప్రతిభాకిరణం వెలుగులు చిమ్మింది. అది ఆశువుగా పద్యాలు చెప్పటం. ఈ విషయాన్ని గురించి నాగళ్ల గురుప్రసాదరావు గారు దొణప్పగారి షష్ఠిపూర్తి అభినందన సంచికలో ఈ విధంగా రాశారు. ఉరవకొండ హైస్కూల్లో నూతలపాటి పేరరాజు అనే ఒక తెలుగు పండితుడుండేవారు. తెలుగు బోధించటంలో ఆయన బహు సమర్థుడు. ప్రతిరోజూ వారు తరగతిలో ఒక విషయాన్ని గూర్చి 5 నిమిషాలు చెప్పి శ్రీ దొణప్పను, మరొక విద్యార్థిని తనకు కుడిపక్క ఎడమపక్క నిలబెట్టి పద్యాలలో ఆ విషయాన్ని గూర్చి చెప్పమనేవారు. విద్యార్థులిద్దరూ ఆశువుగా పద్యాలు చెప్పేవారు. ఈ సాహిత్య శిక్షణ శ్రీ దొణప్ప ఉరవకొండలో చదివినంతకాలమూ సాగింది. దీంతో వారికి ఆశుకవిత్వం చెప్పటం నల్లేరు మీద బండి నడక అయింది. దొణప్పగారి రచనా వ్యాసంగం 8వ తరగతిలోనే మొదలైంది. అది చిత్రగుప్త అనే పత్రికలో అచ్చయిన చంద్రుడు కలువ అనే కథతో ప్రారంభమైంది. హైస్కూలు కాలంలోనూ, ఆ తర్వాత రూపవాణి,

ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో అసంఖ్యాకంగా పద్యాలు, కథలు, గేయాలు, వ్యాసాలు ప్రచురించారు. తర్వాత 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరి శంఖవరం రాఘవాచార్యులుగారు, కారింపూడి రాజమన్నారుగారు వంటి ఉద్దండుల శిక్షణలో మరింత రాటు తేలారు. పద్యరచనలో, వ్యాసరచనలో, వక్తృత్వంలో ఎన్నో ప్రథమ బహుమతులు పొందారు. మీనాక్షి సుందరాంబా స్మారక సంస్థ వారు నిర్వహించిన బైబిలు, ఖురాను, భగవద్గీత పరీక్షలో ప్రథమ బహుమతిగా 116లు పొందారు. ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఆనర్స్ చదవటానికి వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వారి అధ్యాపకులు తమ తమ విషయాలలో దిగ్దంతులైనవారు. భాషాశాస్త్రంలో గంటి జోగి సోమయాజిగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, సాహిత్యంలో కాకర్ల వెంకటరామనరసింహంగారు, వ్యాకరణంలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారు, వజ్జల చినసీతారామస్వామి శాస్త్రిగారు, సంస్కృతంలో మధుసూదన షడంగిగారు. అప్పటికే వయసుకు మించి అత్యుత్తమ స్థాయిలో జ్ఞాన సముపార్జన చేసి ఉన్న దొణప్పగారు ఆ అధ్యాపకుల నుంచి వ్యాకరణ, భాషాశాస్త్ర సాహిత్యాలలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. అంతకుముందే దత్తమండలం అంతా పర్యటించి దత్తమండల జానపద సాహిత్యాన్ని సేకరించారు. ఆనర్సులో ఆచార్య గంటి జోగసోమయాజిగారి శిక్షణలో ద్రావిడ భాషల అధ్యయన రంగంలో అభినవేశం సంపాదించారు. 1953లో ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై యూనివర్సిటీ వారి బహుమతులు ఎన్నో హస్తగతం చేసుకున్నారు. ఆనర్సులో ద్రవిడియన్ ఫిలాలజీ అండ్ జనరల్ లింగ్విస్టిక్స్ అనే విషయాన్ని ప్రత్యేక విషయంగా తీసుకుని ఆ రంగంలో కృషి చేయటానికి కావలసిన పునాది వేసుకున్నారు. 1953లోనే ఆగస్టు 29వ తేదీన ముండ్లూరి హనుమప్పగారి ఏకైక పుత్రిక గోవిందమ్మగారితో దొణప్పగారి వివాహం జరిగింది. అప్పుడే అనకాపల్లి కళాశాల వారు, గుడివాడ కళాశాల వారు ఉపన్యాసక పదవి ఇస్తాం రమ్మని ఆహ్వానించారు. భాషాశాస్త్రంలో మరింత కృషి చెయ్యాలనే ఉద్దేశంతో గంటి జోగి సోమయాజిగారి సూచనతో పరిశోధనకు చేరటానికి నిర్ణయించుకున్నారు. తర్వాత ఎంఏ కూడా ప్రథమ శ్రేణిలో ప్రథమునిగా పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. పూనా దక్కన్ కాలేజీలో భాషాశాస్త్రంలో ప్రత్యేక తరగతులకు హాజరై అప్పటి ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తలైన సునీత్ కుమార్ చటర్జీ, సుకుమార్ సేన్, ధీరేంద్ర వర్మ మొదలైన వారి దగ్గర శిక్షణ పొందారు. గంటి జోగి సోమయాజిగారి వద్ద పరిశోధనకు చేరారు. పరిశోధన అంశం తెలుగులో వైకృత పదాలు. పరిశోధనలో ఉండగానే 1958లో విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ విఎస్ కృష్ణగారు స్వయంగా పిలిచి ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడుగా నియమించారు. 1965లో దొణప్పగారు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథ సమర్పణ చేశారు. దీనితో రీడర్ పదవి వరించింది. 1966లో పిహెచ్డి పట్టా పుచ్చుకొని డాక్టర్ దొణప్ప అయ్యారు. 1971లో ఆచార్య పదవి కూడా వరించింది. 1970-76ల మధ్య తెలుగు వ్యుత్పత్తి పదకోశం ప్రాజెక్టు చేపట్టి కొంత భాగాన్ని ప్రచురణ స్థాయికి తీసుకువచ్చారు. 1976లో గుంటూరులోని ఆంధ్ర విశ్వకళా పరిషత్ స్నాతకోత్తర కేంద్రం నాగార్జున విశ్వవిద్యాలయంగా ఏర్పడటంతో దొణప్పగారు అక్కడి తెలుగు శాఖకు అధ్యక్షులుగా నియమించబడి గుంటూరు వెళ్ళిపోయారు. 1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేశారు. 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాల ప్రాచార్యులుగా పనిచేశారు. 1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా పనిచేశారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ నిర్దేశకులుగా పనిచేశారు. దొణప్పగారి కృషిని, సాధికార విద్వత్తను గుర్తించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1986లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దొణప్పగారిని దానికి మొదటి కులపతిగా నియమించారు. చివరిగా వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసి ఎన్టీ రామారావు గారు పదవీ విరమణ చేయగానే నైతిక విలువలు పాటిస్తూ తమ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆచార్య తూమాటి దొణప్పగారు ఆంధ్ర భాషా సాహిత్య జానపద కళారంగాలలో అనితర సాధ్యమైన ఘనతను సాధించిన గొప్ప కృషీవలుడు. ఎంతటి ఘనతను, ఎంతటి ఉన్నత పదవులను సాధించినా నిరాడంబరంగా జీవించారు. పిహెచ్డి విద్యార్థుల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తాము కృషి చేసిన రంగాలన్నింటిలోనూ పరమ ప్రామాణికమైన గ్రంథాలను రచించి తెలుగు జాతికి విలువైన సేవ చేశారు. వారు ఎన్నో పురస్కారాలు కూడా పొందారు. 1965-66లో వరుసగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పరిశోధనలో రఘుపతి వెంకట

0: రత్నం నాయుడు స్వర్ణ పతకాలు పొందారు. వారి తెలుగు హరికథా సర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డీలిట్ పట్టా ప్రదానం చేసింది. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమానాలు 3 సార్లు పొందారు. వారు రచించిన గ్రంథాలు ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణము, భాషాచారిత్రక వ్యాసావళి, తెలుగులో కొత్త వెలుగులు, జానపద కళా సంపద, తెలుగు హరికథా సర్వస్వము, తెలుగులో చేరిన ఇండో ఆర్యన్ పదాలు, దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట, మన కళాప్రపూర్ణుల కవితారేఖలు, ఆకాశవాణి భాషితాలు, ఆంధ్రుల అసలు కథ, బాలల శబ్దరత్నాకరం, తెలుగు మాండలిక శబ్దకోశం. ఈ విధంగా తమ 8వ సంవత్సరంలో మొదలైన అధ్యయన అధ్యాపన పరిశోధన జీవితం వారి 70వ సంవత్సరం వరకు అవిశ్రాంతంగా అవిచ్ఛిన్నంగా అప్రతిహతంగా కొనసాగింది. అద్భుతమైన జ్ఞాన సంపదతో శిష్య సంపదతో వెలుగొందిన ఆచార్య తూమాటి దొనప్పగారు 1976 సెప్టెంబర్ 6వ తేదీన పరమపదించారు.
1: మీరింతవరకు ఆచార్య తూమాటి దొనప్పగారి జయంతి సందర్భంగా ఆచార్య తూమాటి దొనప్పగారి సాహిత్యం సేవ పరిశోధన గురి అంశం గురించి ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతల వింటారు. ముందుగా పులి బెబ్బులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

ఈనాటి గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీతరచన వేటూరి

జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర మహాదేవన్, రెన్నినారెడ్డి పండుపాట, గీతరచన రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

రే త్వరగా హుషారమణి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖ అభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్దిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశ నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేస్తుందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు

0: పెరిగింది 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశ ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVD ఫాలో కండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకిది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism, and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives, and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా వివరించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం

0: అని కూడా మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా వెనెజువలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 327.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3 జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ నోడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ నోడించి రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు.
1: క్యాన్సర్ అన్నది ఒకప్పుడు ఎక్కడో విన్న పదంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిపోతున్నది. దీనికి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆహారపు అలవాట్లు అంటారు, కొంతమంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఒక సామాన్య మానవుడికి తెలియడం చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మనకి అసలు క్యాన్సర్ మీద ఉన్న అపోహలను వీటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం జయచంద్ర రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్కు గల కారణాలు ఏమిటంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్యాన్సరు నిజంగా పెరుగుతుందా, ఎక్కువ వ్యాపిస్తుందా, అది పట్టణాలకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ మారుమూరు పల్లెల వరకు కూడా వెళ్తుందా అనేది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే క్వశ్చన్ మాకు ప్రతిరోజు డే టు డే ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరి నుంచి అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వారు ఫస్ట్ థింగ్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్ ఇది. అండ్ వాళ్ళకి ఇది ఎంత భయభ్రాంతులుగా అయిపోయారంటే, ఈ క్యాన్సర్ అనేది ఇంకా మనం

నయం చేయలేమా, ఈ క్యాన్సర్ వస్తే ఇంకా జీవితం ఎక్కడితో అంతమైపోతుందా, ఇది మా పిల్లలకు కూడా వస్తుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం అనేది జనాలందరికీ కూడా తెలియాల్సిన అంశం. ఇది క్యాన్సర్ నిజంగానే పట్టణాలకే కాదు మారుమూల ప్రదేశాలకు కూడా పెరుగుతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ అనే ఇన్సిడెంట్స్, ఒక సంవత్సరంలో క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయినవి డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ నెంబర్స్లో పెరుగుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను మీకు వివరంగా చెప్తాను. ఎంత పెరుగుతున్నాయంటే, ఒక 2022 సంవత్సరానికి రికార్డ్ చేస్తే 2025 ఇంకా రికార్డ్ అవుతూ ఉంది, ఇంచుమించు 14.5 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆడవారు లేదు మగవారు లేదు, ఇద్దరిలో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ యొక్క క్యాన్సర్ వల్ల మరణాలు అనేవి చూసుకుంటే 9.6 లక్షల క్యాన్సర్ డెత్స్ ఒక్క 2022 సంవత్సరంలో మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీంట్లో కూడా ఇద్దరికి ఆడవారికి మగవారికి ఇంచుమించు 4.6 లక్షలు 4.9 లక్షలు క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ మరణాలు మనం చూసాం. అండ్ ఈ క్యాన్సర్ యొక్క నెంబర్స్ చూస్తే మన దేశము 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, అండ్ నెక్స్ట్ ఇండియా. ఇంత నెంబర్స్ పెరగడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి. వివరంగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక 2-3 లైన్స్లో నేను అన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక ఆక్రోనిమ్ కూడా దీనికి కాయిన్ చేశాను, స్టెప్ అనే ఒక పదం దీనికి కాయిన్ చేశాను. సో దట్ మనకు జనాలు వినప్పుడు కానీ దాని గురించి అర్థం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కారణం సోషల్ ఫ్యాక్టర్స్. ఒకనొక రోజుల్లో మేబీ 2-3 దశాబ్దాలు క్రితము క్యాన్సర్ అనగానే భయపడిపోయేవాళ్ళు, అదొక సోషల్ స్టిగ్మా, ఎవరు బయటకు కూడా వచ్చేవారు కాదు. పక్కింట్లో వాళ్ళకి చెప్పడం దేవుడికి ఎరుగు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. అలాంటప్పుడు పేషెంట్ను మనము హాస్పిటల్కి వస్తారని అనుకోకూడదు, రానప్పుడు ఆటోమేటిక్గా నెంబర్స్ డాక్యుమెంట్ అవ్వవు. సో అప్పుడు లెక్క చూసుకుంటే ఇలా 14.5 లక్షలు ఉండేవి కాదు. ఒప్పుకుంటాను అప్పుడు పాపులేషన్ కూడా ఇంత లేదు, కానీ ఆ ఉన్న పాపులేషన్కి కూడా అప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడున్న పాపులేషన్కి వస్తున్న నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టిగ్మాలోంచి ఇప్పుడు బయటపడుతున్నారు, ఆ సోషల్ బ్యారియర్స్ నుంచి బయటకు వచ్చి హాస్పిటల్స్కి వస్తున్నారు, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ స్టెప్లో నెక్స్ట్ టీవీ. ఇప్పుడున్న టెక్నాలజీ ఈవెన్ స్మాలెస్ట్ ఒక వెంట్రుక సైజు ఉన్న క్యాన్సర్ సైజు ట్యూమర్ సైజును కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇంతకుముందు మనం ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు మన దేశంలో. అవసరమైతే ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు లాంటి సిటీస్లో మాత్రమే మన దేశంలో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ డయాగ్నోస్టిక్స్ ఉండేవి. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా వచ్చేసింది. ఈవెన్ టౌన్స్లో కూడా మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చున్నాయి. మంచి వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, సో మోర్ నెంబర్స్ డాక్యుమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ప్రపంచమంతా తెలిసిన వాస్తవం ఏంటంటే క్యాన్సర్స్కి వచ్చే కారణాల్లో జెనెటిక్ కారణాలు పక్కన పెడితే ఎన్విరాన్మెంట్ కారణాలు అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు డెవలప్ ఏ క్యాన్సర్. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఎక్కడ చూసినా పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది చూసుకున్నా పొల్యూషన్. ఈ పొల్యూషన్స్ అనుకోవచ్చు అంటే పొల్యూషన్ వస్తే క్యాన్సర్ వస్తుందా, పొల్యూషన్ వల్లే క్యాన్సర్ వచ్చిందా. నేను అలా జనరలైజ్డ్గా చెప్పను, కానీ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పొల్యూషన్ అంటాం, దాంట్లో ఆర్సెనిక్ అనే ఒక కెమికల్ ఉంటుంది, ఆస్బెస్టోస్ అనే కెమికల్ ఉంటుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ సాయిల్లోనో వాటర్లోనో ఎయిర్లోనో కలుషితమైనప్పుడు అవి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఇంతకుముందు ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు, అప్పుడు ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ తక్కువ ఉండేవి, క్యాన్సర్స్ తక్కువ కారణాలు. ఇప్పుడు పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతాయి. అలాగే వాటర్ పొల్యూషన్, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా హెలికోబ్యాక్టర్ పైలోరి అనేది ఉంటుంది, దానివల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇలా వైడ్ స్ప్రెడ్గా అది తిరుగుతున్నప్పుడు, జనాల్లో ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఒక పొల్యూషన్ అనే జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా మేము క్యాన్సర్ డాక్టర్స్గా వీటిని కార్సినోజెన్స్ అంటాం. ఈ కార్సినోజెన్స్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా క్యాన్సర్స్ పెరుగుతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ పి, పర్సనల్ ఫ్యాక్టర్స్. అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఎంత ఫిజికల్గా వీక్ అయ్యారు. అంటే దీనికి జనరేషన్ గ్యాప్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి, ఇప్పుడు ఫిజికల్

0: యాక్టివిటీయే లేదు. సెడెంటరీ లైఫ్, ఎక్కడ కూర్చొని అక్కడే ఉద్యోగం చేయటం, లేకపోతే ఇంట్లో నుంచి ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి మొబైల్స్లో ఆడుకుంటున్నారు కానీ ఫిజికల్గా వచ్చి ప్లేగ్రౌండ్స్లో ఎవరు ఆడుకోవట్లేదు. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ బయట ఫుడ్ తినటం, ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు బయట తింటున్నప్పుడు, కొన్ని కొన్ని ఆయిల్స్ కారణాల వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కువ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్స్లో పికింగ్ అప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో స్మోక్ చేయటం అనేది కొంతమంది ఒక ఫ్యాషన్గానో ఒక స్టైల్గానో తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా చెప్పేది టొబాకో అంటే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్, సిగరెట్లు అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, లేకపోతే నవలటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుట్కా, పాన్, జర్దా, ఇలాంటి తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచం అంతా చెప్తుంది. కానీ జనరేషన్ ఇది ఒక ఫ్యాషన్ లాగా మోర్ దీనికి అడాప్ట్ అవుతున్నారు, ఆటోమేటిక్గా దీనివల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ కారణాలన్నీ మనము ఒక చిన్న అక్రోనిమ్ స్టెప్ అనే అక్రోనిమ్లో తీసుకుంటే 90% ఆఫ్ ది రీజన్స్ క్యాన్సర్స్ పెరగడానికి కారణాలు దీంట్లో ఫిట్ అవుతాయి.
1: సాధారణంగా మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చేటప్పుడు వాటికి కొన్ని సింప్టమ్స్ అనేవి మనకి ఏవైనా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టెంపరేచర్ రైజ్ అవటం, లేదంటే జలుబు చేయటం, దగ్గు రావటం అటువంటివి ఉంటాయి. కానీ క్యాన్సర్కు ఉన్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటి అని అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మన బాడీలో ఉందో లేదో తెలియదు. అందువల్ల కూడా చాలామంది సామాన్య ప్రజలు ఇది క్యాన్సర్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎక్కడో లేటెస్ట్ స్టేజ్లోనే తెలుసుకోగలుగుతున్నారు, అప్పటికి చేయి దాటిపోయింది అని అనుకుంటున్నారు. అసలు క్యాన్సర్ ఉన్నది అని ఒక సామాన్య ప్రజెంట్ తనకు తెలుసుకోవాలనుకుంటే తనకి ఎటువంటి లక్షణాలు ఉంటే నేను ఓకే నాకు క్యాన్సర్ సింప్టమ్స్ అనిపిస్తున్నాయి అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మన దేశం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన దగ్గరికి, అంటే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వచ్చే మొత్తం పేషెంట్స్లో మనం డేటా తీసుకుంటే 60-70% క్యాన్సర్ రోగులు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వాళ్ళకి తెలియదు ఆ సిమ్టమ్స్ ఏంటి, ఎర్లీగా దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కడికి పోవచ్చు, ఇవి తెలియకే మన దగ్గరికి 60-70% అంటే యూ కెన్ ఇమాజిన్ ద బర్డన్. పాపం వీళ్ళకి మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాం. అండ్ ఓన్లీ 30% or 40% ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు, అది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సిటీస్లో బాగా ఫెసిలిటీస్ బాగా ఉండి, వీళ్ళకి అవగాహన వెరీ ఇంపార్టెంట్, అవగాహన బాగా ఉండి ఐడెంటిఫై చేసుకోగలిగిన వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఈ ఏముంటే ఇలాగా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్. క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సిమ్టము, ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఏ క్యాన్సర్కి సపరేట్గా ఉండదు. బాడీలో తల నుంచి కాలు వరకు అన్ని పార్ట్స్కి క్యాన్సర్స్ వస్తాయి. ఆ క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వెంటనే బయటపడతాయి, కొన్ని క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా పేషెంట్కి పొరపాటున వేరే ఏదో ఒక జబ్బుకి చూపించుకోవడానికి వచ్చి క్యాన్సర్ అని బయటపడే అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ యొక్క లక్షణం అలాంటిది. అండ్ మనం దాని గురించి ఎక్కువగా ఏ క్యాన్సర్ని ఎలాగ కనిపెట్టొచ్చా అని చెప్పి స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వందల క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ మనకి మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్. వందల క్యాన్సర్స్లో వాటిని మళ్ళీ సబ్టైప్ చేస్తే వేలు లక్షలు అవుతాయి. అలాంటి వాటిల్లో ఈ మూడు క్యాన్సర్లు మాత్రమే కలిపితే సుమారు 50% అన్ని క్యాన్సర్స్ కలిపితే ఈ మూడే ఉంటాయి. అందుకనే ఇండియా వైడ్ ఈ మూడు క్యాన్సర్స్ని ఎట్లా గుర్తించాలి, ఎంత తొందరగా వీటిని గుర్తించి వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని స్టడీ జరుగుతూ ఉన్నాయి. నోటి క్యాన్సర్ వచ్చే ముందే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ తమలపాకు, టొబాకో అండ్ స్మోక్ వల్ల వస్తుందని చెప్పి ఫస్ట్ తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇవి ఉన్నా లేకపోయినా వచ్చిన ఎడల ఎక్కువ శాతం మందికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు నోట్లో అల్సర్స్ ఉండటం కానీ, నోట్లో కాయలు గడ్డలు రావటం వల్ల కానీ, నోట్లో వైట్ ఆర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఫామ్ అవటం వల్ల కానీ, ఒక 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు జనరల్గా పళ్ళు ఆ టైంలో రాలితే చిన్నప్పుడు రాలితే, లేకపోతే ఒక 70 వయసు దాటిన తర్వాత రాలితే, కానీ 40-50 మధ్యలో సడన్గా పళ్ళు రాలిపోవటం, లూజన్ అప్ అయిపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ కారణాల్లో ఇవి ఎర్లీ సైన్స్ అనమాట. ఈ టైంలోనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఏదన్నా క్యాన్సర్ ప్రీ క్యాన్సర్స్ లీజన్స్ అంటారు, అంటే క్యాన్సర్గా రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి పడకుండా కాపాడవచ్చు. ఒకవేళ అప్పటికే ఏదైనా ఎర్లీ

0: స్టేజ్లో వచ్చుంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్, సుమారు 25 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి. ఉంటేనే వాళ్ళు రొమ్ముని సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళే ఎగ్జామిన్ చేసుకునే పద్ధతులు ఉంటాయి, డాక్టర్స్ అడిగితే చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా నెలకొకసారి వాళ్లే ఎగ్జామిన్ చేసుకుంటా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫికేషన్ అంటే ఏం దొరుకుతుంది, ఏదన్నా గడ్డలు రొమ్ములో గడ్డలు కానీ, లేకపోతే రొమ్ము నుంచి డిశ్చార్జ్ ఏదన్నా తెల్లగా కానీ ఎర్రగా కానీ నల్లగా కానీ డిశ్చార్జ్ రావటం, సంకల్లో గడ్డలు రావటం ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఒక ఎక్స్రేనో మ్యామోగ్రామనో ఏదో అల్ట్రాసౌండ్నో చేసి ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తాం. అలాగే గర్భాశయ ముఖద్వారం, వీళ్ళకి ఒక 35-30 సంవత్సరాలు దాటిన మహిళలు ఇదర్ పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం అవటం కానీ, ఎక్కువసార్లు రక్తస్రావం అవటం కానీ, లేకపోతే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ లాంటిది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఎక్కువ రావటం కానీ, ఇలాంటివి కొన్ని కారణాలు, కొన్ని సింప్టమ్స్ ఎర్లీగా వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందనో, లేకపోతే ఈసారే కదా ఇంకొకసారి వెళ్తే ఇంకోసారి అయితే డాక్టర్ చూపించుకుందామనో అని జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వీలైనంత త్వరగా కన్సల్ట్ అయితే తప్పకుండా దానికి ఒక చిన్న ప్యాప్ స్మీర్ అనే ఒక చాలా బేసిక్ టెస్ట్ అండి, కానీ దానివల్ల జీవితమే మారిపోతుంది. అలాంటివి చేసి వాళ్ళకి ఏదన్నా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు ముందే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల ముందు మీకు క్యాన్సర్ రాబోతుంది అని చెప్పే ఒక సింపుల్ టెస్ట్ ఉందంటే అది ఒక వరం లాంటిది. అలాంటివి ఆచరించడం వల్ల మనము అట్లీస్ట్ వీకెన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఇలా ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటుంది, ఆ హింట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకుండా పట్టుకోగలగాలి.
1: అయితే ఇప్పుడు చాలామంది వరకు క్యాన్సర్ అంటే చాలా ఎక్కువ డబ్బుతో వ్యయం ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్గా ప్రజలు భావిస్తూ ఉంటారు. అసలు క్యాన్సర్కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, ఆ వివరాలు తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. మీరు అడిగిన క్వశ్చన్ పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఎక్కువ వ్యయం క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవుతున్నది అంటే దానికి నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. మన దగ్గరికి 60-70% వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నప్పుడు ఒక సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్తో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వలేము. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేదాన్ని మేము జనరల్గా వాడే మా డాక్టర్స్ ఆంకాలజిస్ట్ భాషలో మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సింగిల్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేయటం అనేది కష్టం. అదే ఎర్లీ స్టేజ్లో అయితే పాసిబిలిటీ ఆఫ్ ట్రీటింగ్ దట్ క్యాన్సర్ విత్ ఎ సింగిల్ ట్రీట్మెంట్ మొడాలిటీ, ఒకే ఒక్క మొడాలిటీతో ట్రీట్ చేయడే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఈక్వల్గా మంచిగా వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు డిఫరెంట్ మొడాలిటీస్ అంటే సర్జికల్ మొడాలిటీ ఒకటి, అంటే ఆపరేషన్ చేసి సర్జరీ చేసి కాయం గడ్డో క్యాన్సర్ ట్యూమర్ని తీయటం. మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్, లేటెస్ట్గా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ కీమోథెరపీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చి క్యాన్సర్స్ని నయం చేస్తారు. రేడియేషన్ థెరపీ అంటే బయట నుంచి రేడియేషన్, ఆర్ వాడుక భాషలో చెప్పాలంటే కరెంట్, అంటే ఇది ఎలక్ట్రిసిటీ కాదండి, ఇది కరెంట్ అంటే రేడియేషన్, కంటికి కనపడని ఎక్స్రే రేస్ కానీ గామా రేస్ కానీ పర్టికులర్ క్యాన్సర్ ఉన్న ఏరియాలో పడతాయి, 5 నుంచి 10 నిమిషాల్లో ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఈ రేస్ వెళ్ళి చంపుతాయి. ఆ రకంగా కూడా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా కూడా స్పెసిఫిక్గా ప్రిసైజ్ న్యూక్లియర్ మెడికల్ థెరపీ అని ఉంటుంది, అంటే న్యూక్లియర్ ఐసోటోప్స్, iodine-131 అని, gallium-68 అని, ఇలా iridium-92 అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ ఉంటాయి. ఈ ఐసోటోప్స్ను వాడి పర్టికులర్గా క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని, ఆ క్యాన్సర్ని చంపేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ప్రోటాన్ థెరపీ అని ఉంది, రోబోటిక్ థెరపీస్ ఉన్నాయి. వీటి అడ్వాన్స్మెంట్స్కి ఎక్కడ అంతనేది లేదు. కానీ ఐడెంటిఫై మనం ఏది ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలియడం కోసమే ఒక ఆంకో సెంటర్కి వెళ్తే క్యాన్సర్ స్టేజ్ని బట్టి, క్యాన్సర్ టైప్ను బట్టి, క్యాన్సర్ వచ్చిన మనిషిని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీ మారుతుంది. నేను చెప్పిన మొడాలిటీస్లో ఎర్లీ స్టేజ్లో వస్తే ఒకటి లేకపోతే రెండు మొడాలిటీస్తో ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 4-5 మొడాలిటీస్ అన్నీ వాడినా కూడా రిజల్ట్స్ ప్రామిసింగ్గా ఉండవు.

0: అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని క్యాన్సర్ కారకాలు అన్నవి ఎక్కడో ఉండిపోతాయి, అవి మళ్ళీ మల్టిప్లై అయిపోయి మళ్ళీ ఎక్కువగా క్యాన్సర్ రావటానికి, క్యాన్సర్ తీవ్రతరం అవటానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ముందు ముందు లేవనెత్తకుండా ఉండటానికి చికిత్స అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు మనకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు తీసుకుంటే బాగుంటుంది?
1: పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళనో, పక్క వీధి వాళ్ళనో, పక్క ఊరు వాళ్ళనో, ఎక్కడో దూరంగా ఉన్న రిలేటివ్స్నో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సర్వసాధారణం. అండ్ వాళ్ళు ఇలాంటివి చూసుకొని ఉంటారు. క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రావటం, ట్రీట్మెంట్ మధ్యలోనే పెరగటం, ట్రీట్ చేయించుకున్న ఎన్నో ఒకటి రెండు దశాబ్దాల తర్వాత రావటం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చనిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు వినుంటారు, చూసుంటారు. అందుకని ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవటం సర్వసాధారణం. కానీ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ ఒకేలా ఉండవు. క్యాన్సర్ అనే పదము చాలా బ్రాడ్ టర్మ్. ఒక సింగిల్

0: ట్రీట్మెంట్ మధ్యలోనే పెరగటం, ట్రీట్ చేయించుకున్న ఎన్నో ఒకటి రెండు దశాబ్దాల తర్వాత రావటం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చనిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు వినుంటారు, చూసుంటారు. అందుకని ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవటం సర్వసాధారణం. కానీ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ ఒకేలా ఉండవు. క్యాన్సర్ అనే పదము చాలా బ్రాడ్ టర్మ్, ఒక సింగిల్ డిసీజ్ని స్పెసిఫై చేయదు. ఇందాక నేను అన్నట్లుగా తల నుంచి కాలి గోటి వరకు క్యాన్సర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలోనే రావచ్చు. ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. అది మనం ఏ స్టేజ్లో గుర్తించామో అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏ సబ్ టైపు, కొంచెం మంచి సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చెడు సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చాలా డేంజరస్ సబ్ టైప్స్ ఉంటాయి. ఇలా ఏ సబ్ టైపు అనేది చేసుకోవటం ఇంపార్టెంట్. దానికి ఏదైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ హిస్టరీలో నడుస్తున్నాయా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఆ క్యాన్సర్ యొక్క ట్యూమర్ బయాలజీ అంటే దాని యొక్క అణువు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని ట్యూమర్ బయాలజీని తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఇలా వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే మనము దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఒక రిజల్టు, రెండు ట్రీట్మెంట్స్ కలిపితే ఒక రిజల్టు, అన్ని ట్రీట్మెంట్ కలిస్తే ఒకలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి మేము సర్జరీ మాత్రమే చేసి ఆ పేషెంట్కి ఆ స్టేజ్లో క్యాన్సర్ నయమైపోతుంది అని చెప్తే, ఒక సింగిల్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఒక ఎర్లీ స్టేజ్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సరిపోవచ్చు. కానీ అదే పేషెంటు అదే క్యాన్సరు అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి, సర్జరీ ఒక్కటే చేసి మేము క్యూర్ చేయలేము. సర్జరీ చేస్తే మళ్ళీ అక్కడే రావచ్చు. ఈరోజుకి అక్కడి నుంచి క్యాన్సర్ తీసాం, కానీ కంటికి కనపడని క్యాన్సర్ కణం సర్జరీలో పోకపోయి ఉండొచ్చు, అది మళ్ళీ రావచ్చు. అందుకనే వెంటనే సర్జరీ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అనేది ఇస్తాం, సో దట్ అక్కడి నుంచి మళ్ళీ రానివ్వకుండా. సరే, ఆ కణం అక్కడ చనిపోయింది సరే, అది రక్తంలో ప్రవహించి ఇంకెక్కడికో వెళ్ళి పిల్లగడ్డలు అంటాం, లేకపోతే క్యాన్సర్ మెటాస్టాసిస్ అని అంటాం మా భాషలో. అలాంటివి జరిగి నోటి క్యాన్సర్కి లివర్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, రొమ్ము క్యాన్సర్కి లంగ్స్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, మరి అక్కడికి ఎందుకు వెళ్ళే? అలా రాకుండా ఉండడానికి కీమోథెరపీ అనేది కూడా యాడ్ చేస్తాం. కీమోథెరపీ అనేది రక్తంలో ఇస్తాం కాబట్టి టోటల్ బాడీలో అది సర్క్యులేట్ అయ్యి క్యాన్సర్ కణం ఎక్కడున్నా సరే స్పెసిఫిక్గా ఎతికి మరీ పట్టుకొని దాన్ని అక్కడితో అణిచివేస్తుంది. ఇలా ట్రీట్మెంట్ మొత్తము కంప్లీట్ కోర్సు కనుక ఫాలో అయితే పేషెంటు మళ్ళీ తిరిగి రావటం అనేది తక్కువ ఛాన్సు. లేదు, ట్రీట్మెంట్ నేను అంతా ఫాలో చేశాను అయినా సరే వచ్చాయి అంటే దానికి కూడా చాలా కామన్ కారణాలు ఉన్నాయి, చెప్తాను, టెక్నికల్ కారణాలు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నోటి క్యాన్సరు సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తాము. పేషెంట్స్ మళ్ళీ ఫాలోఅప్కి అనేది వచ్చినప్పుడు మళ్ళీ అదే జస్ట్ డాక్టర్ ఛాంబర్కి రాకముందు బయట సిగరెట్ తాగేసి నోరు కడుక్కొని వచ్చేస్తారు, లేకపోతే ఏ పానో గుట్కానో నవ్వులుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తారు. సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ చేసి ఆ పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ కారణాలు మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఎవరు మాత్రం కాపాడగలరు వాళ్ళని? అది వెరీ కామన్ రీజన్. అందుకనే పేషెంట్కి ఎప్పుడు మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఏదైతే ఒకవేళ ఉండుంటాయో అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అనుకుంటే మార్చుకోవచ్చు, వాటిని అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటన్నిటికీ దూరంగా ఉండమని కౌన్సిల్ చేస్తాం. వాటిని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఫాలోఅప్. కొంతమంది అనుకోవచ్చు ప్రైవేట్ డాక్టర్స్ ఓపీ పెరుగుతుందనో డబ్బులు వస్తాయో అని చెప్పి మళ్ళీ మళ్ళీ రమ్మంటారని. అది తప్పండి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ అనేది చెప్తారు. చెప్పిన ఫాలోఅప్ టైంకి తప్పకుండా, క్రమం తప్పకుండా, కొన్ని జబ్బులకి నెల నెలా చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని జబ్బులకి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫాలోఅప్కి తగ్గట్టుగా రిలీజియస్గా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకుంటా ఉన్నప్పుడు తిరిగి రావటం అనేది ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.
1: అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది ఒక్కొక్క స్టేజ్లో బయటపడినప్పుడు ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని మీరు మాకు చెప్పారు, శ్రోతలు కూడా విని వాళ్ళు తెలుసుకుంటారు ఎలా ఎటువంటి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అన్నది. అయితే ఏదేమైనా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ఖర్చు వ్యయంతో కూడుకున్న విషయమే. ఈ ఖర్చుని అందరూ భరించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటికి ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తుంటే ఆ వివరాలను తెలియజేయండి.
0: ప్రభుత్వం చాలా స్కీమ్స్ ద్వారా, చాలా రకమైన సబ్సిడీస్ ద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించడం కోసం

0: ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సంవత్సరాల నుంచి ఎలాగైతే టీబీ ముక్త్ భారత్ అని చెప్పి క్యాంపెయినింగ్ నియర్లీ 40-50 ఇయర్స్ నుంచి జరుగుతుందో, అలాగే క్యాన్సర్ను కూడా దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, ఆ క్యాన్సర్ని అరికట్టడానికి, నెంబర్స్ని అణిచివేయడానికి ఇంచుమించు 2-3 దశాబ్దాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్యాన్సర్ నివారణ కోసమే సపరేట్గా ఒక స్కీమ్ ఫామ్ చేశారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విచ్ ఇంక్లూడ్స్ క్యాన్సర్. ఒక 5 మెయిన్ క్యాన్సర్స్ ఉన్నాయి దాంట్లో, క్యాన్సర్ మెయిన్. ఈ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే క్యాన్సర్ని స్క్రీన్ చేయటం. ఫస్ట్ దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ అనేది ఎటువంటి సిమ్టము లేని నార్మల్ ఇండివిజువల్స్లో జరుగుతుంది. కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్కి ఈ అవగాహన, క్యాన్సర్ యొక్క అవగాహన చెప్తున్నప్పుడు స్క్రీనింగ్ గురించి చెప్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది, నాకు ఏ జబ్బు లేదు, నేను ఎందుకు స్క్రీనింగ్ సెంటర్కి వెళ్ళాలి? స్క్రీనింగ్ చేసేదే నార్మల్ పీపుల్కి. జబ్బు ఉంటే ఇంకా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ఇప్పుడు దాకా చెప్పాను, క్యాన్సర్ రాకముందు కొన్ని సింప్టమ్స్ సైన్స్ ఉంటాయి, అవి పర్సన్కి తెలియవు, డాక్టర్స్ మాత్రమే ఏదో చూసి కానీ టెస్ట్ చేసి కానీ ఐడెంటిఫై చేయగలరు. సో అలాంటి ప్రక్రియనే స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఇలా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సర్గా మారకముందు, కొన్ని అయితే 10-15 సంవత్సరాలు అని చెప్పాను, 10-15 సంవత్సరాలు ముందే దాన్ని ఐడెంటిఫై చేసుకొని బేసిక్ చిన్నపాటి ట్రీట్మెంట్తో దాన్ని అక్కడే అణిచివేయచ్చు. అలాంటప్పుడు వేయం కూడా తగ్గిపోతుంది. ఇన్ని మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ రాకముందే అరికట్టాము. సో స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ లెవెల్స్లో, కంట్రీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా లెస్సర్ దాన్ డిస్ట్రిక్ట్, తాలూకా, విలేజ్ లెవెల్ వరకు ఇది స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ స్క్రీనింగ్ యాక్టివిటీ విస్తృతంగా దేశవ్యాప్తంగా పాకినప్పుడు ఒక స్టేజ్లో మనము క్యాన్సర్ అనేదాన్ని కంట్రోల్ చేసామని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2022లో స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. అంటే ఈ డిక్లరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి సందేశం పంపుతుంది, ప్రతి హాస్పిటల్కి ఒక సందేశం, ప్రతి ల్యాబ్కి ఒక మెసేజ్, మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ అనే ఐడెంటిఫై అయితే వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ పర్సన్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, కారణాలు చాలా అవ్వచ్చు, అది డబ్బు సరిపడా లేక హాస్పిటల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఫీజిబిలిటీ, వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు భయపడి బయటికి రాకపోవచ్చు, ఇలాంటివి గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటాం, మేము వాళ్ళని ఏదో ఒక రకంగా మోటివేట్ చేసి బయటికి తీసుకొస్తాం, మేము వాళ్ళని వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోతే దగ్గరలో ఉన్న క్యాన్సర్ సెంటర్స్ తీసుకెళ్తాం, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనము స్ట్రెంగ్థన్ చేసి క్యాన్సర్ సెంటర్స్కి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ యూనిట్ పెట్టేలా చర్యలు తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్ చేస్తాం అని ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ని మొన్న నవంబర్ 2024లో ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ జరగాలని ఒక ఆర్డర్ ఇచ్చి విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తూ ఉంది. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఈవెన్ రాకముందే ఐడెంటిఫై చేసి వీళ్ళని మనము చిన్నపాటి ట్రీట్మెంట్తో, మందుతో కానీ, చిన్న సర్జరీస్లో కానీ, చిన్న చిన్న ఎయిల్మెంట్స్తో వాళ్ళని ట్రీట్ చేసి క్యాన్సర్ బారి నుంచి పడకుండా చేయగలిగామంటే దేశం మొత్తంలోనే క్యాన్సర్ ఇన్సిడెన్స్ నెంబర్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా దానివల్ల బర్డన్ తగ్గుతుంది, ప్రొడక్షన్, మంచి ప్రొడక్టివ్ అవుట్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగాను ప్రయత్నించి స్క్రీనింగ్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ పార్ట్ వరకు, ఇందాక స్క్రీనింగ్ చెప్పాను, ట్రీట్మెంట్ పార్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ వచ్చేలాగా, ప్రతి స్టేట్లో ఒక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చేలాగా, అలాగే దేశంలో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, దానికి అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాయి.
1: అయితే డాక్టర్ గారు, మీరు తెలియజేసిన ఈ విషయాలన్నీ మా శ్రోతలు విన్నారు, విని క్యాన్సర్కి గల కారణాలు, లక్షణాలు, నెక్స్ట్ ఏ స్టేజ్లో వాళ్ళకి సమస్య ఎదురైనప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తదితర అంశాలు, ఆ ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా క్యాన్సర్ అన్నది అదేదో పెద్ద జబ్బు అనే అపోహ నుంచి బయటికి వచ్చి సమస్యలు ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన అభివృద్ధి అన్నది ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి

0: ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారని తెలుసుకుంటూ మీరు తెలియజేసిన వివరాలు అన్నింటికీ ధన్యవాదాలు డాక్టర్ గారు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు. కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ.

అణువణున అలసడును యదపదమొకటౌ లాహిరిలో యదపదమొక

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. అనంతపురం జిల్లా జంతులూరులో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047.
0: అంతకుముందు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడి భాగాల తయారీ కేంద్రానికి శంకు

0: స్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదును పంపిణీ చేస్తూ, ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 62,19,000 మంది లబ్దిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్దిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీసు ప్రారంభోత్సవం ఈరోజు మధ్యాహ్నం భీమవరం రైల్వే స్టేషన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణించనుందని చెప్పారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వేలం ప్రక్రియను, పొగాకు బెళ్లను పరిశీలించిన మంత్రి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వేలం కేంద్రాలు గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్ల పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని స్థాయి విషయాలను రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 4 మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు, సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
2: May 28 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని

0: మాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
1: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1న జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మక.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
11: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, ఈ అంశంపై శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
12: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క పాత్రను గురించి చర్చ

ముగించే ముందు అసలు పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను గురించి మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. పర్యావరణం అంటే ఏమిటి? మన భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాతావరణమే పర్యావరణం. దానిలో భూమి, ఆకాశం, నీరు, నిప్పు అన్నీ కూడా పర్యావరణం కిందనే వస్తాయి. కానీ ఈ రోజున మన భూమండలం అంతా కూడా కాలుష్యపు కోరల్లో చిక్కుకొని ఉంది. ఒక ప్రక్కన అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాము అని చెప్పుకునేటువంటి మానవులు మరో పక్కన కాలుష్యాలకు కారకులవుతున్నారనేది జగద్విదితం. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రగతి సాధించినందుకు గర్వపడాలో, వాతావరణాన్ని కాలుష్యపు కోరల్లోకి నెట్టి మన పతనానికి మనమే కారణమవుతున్నామని దిగులు పడాలో తెలియని స్థితిలో మనమున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించటం అనేది ప్రతి మానవుని యొక్క కర్తవ్యం. అయితే ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించడమే మన తక్షణ కర్తవ్యం. అందుకు ప్రతి మానవుడు నడుం కట్టాలి. అలా చేయని పక్షంలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, అడవులను కొట్టివేయడం, అశాస్త్రీయంగా ఇసుకను నదీ పారివాహిక ప్రాంతాల నుండి త్రవ్వడం ఒకటేమిటి, ఇలా మనం చేసే ప్రతి మానవ తప్పిదం వలన చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీని వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఉదాహరణకి పశుపక్షాదులలో అనేక జాతులు అంతరిస్తాయి. అది జరుగుతోంది, మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వీటి వలన ధనమాన ప్రాణాలకి భారీ నష్టం కలుగుతుంది. గత 4 దశాబ్దాలుగా పెచ్చు పెరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు తార్కాణం. అకాల వర్షాలు కురుస్తాయి, లేక వర్షాభావ పరిస్థితులు వస్తాయి. వరదలు వస్తాయి, లేదా కరువులు వస్తాయి. ఇలా ప్రపంచమంతా అతలాకుతలమవుతూ ఉంటుంది. దీన్ని మనం అనుభవిస్తున్నాం కూడా. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఎందువలన స్త్రీలు మాత్రమే ఇందుకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు అంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సదస్సుల్లో కూడా దీని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే మానవ సమాజంలో, కుటుంబ వ్యవస్థలో, అన్ని దశల్లోనూ స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అవి అడవుల్లో నివసించే జాతులు కావచ్చు, ఎంతో అభివృద్ధి చెందినటువంటి సమూహాలు కావచ్చు, ఎక్కడైనా కూడా స్త్రీలు ప్రత్యేకమైన పాత్రని కుటుంబంలో పోషిస్తారు. అందువలన స్త్రీలు గనక పర్యావరణ పరిరక్షణ కొరకు మానవులు చేయవలసిన అనేక కార్యక్రమాల గురించి అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ దిశగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తాం. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్నట్లు స్త్రీలకు ముందసలు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలి. తద్వారా పర్యావరణ పరిరక్షణ సుగమమవుతుంది. నిజానికి కుటుంబ వ్యవస్థలో మనం గనక గమనించినట్లయితే తల్లికున్నటువంటి ప్రాధాన్యత ఇంకెవరికీ లేదు. ఆవిడ ఒక మూల స్తంభం కుటుంబ వ్యవస్థకి. ఆ కుటుంబంలో పిల్లల పరిరక్షణ గాని కుటుంబాలకి అనేక సేవలు అందించేటువంటి వ్యక్తి కూడా స్త్రీయే. పురుషుడు స్త్రీలతో పాటుగా కుటుంబాల కొరకు పాటుపడినప్పటికీ మానవీయ కోణంలో గనక ఆలోచించినట్లయితే పిల్లల పెంపకం, పిల్లల యందు ప్రేమ, ప్రేమతత్వాన్ని పెంపొందించటం ఇలాంటి వాటన్నిట్లోనూ కూడా స్త్రీయే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. తల్లిగా స్త్రీ తన సంతానాన్ని ప్రకృతిని ప్రేమించి పరిరక్షించే వారిగా పెంచితే తరతరాలుగా పర్యావరణ పరిరక్షణ అదే జరుగుతుంది. అంటే పిల్లలకు ముందు ప్రకృతి అంటే ప్రేమ కలిగించాలి. ప్రకృతిలో మమేకమయ్యే విధంగా పిల్లల్ని మనం పెంచాలి. చిన్నతనం నుండి వారికి మొక్కల పెంపకం అన్నా ప్రకృతి అన్నా ఇష్టాన్ని కలిగించాలి. ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో కూడా పిల్లలకి సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమం ఏమిటి అనేది తెలియకుండా గనక మనం పెంచితే వాళ్ళకి అసలు ప్రకృతికి దూరంగా తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లలని చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి ప్రకృతి అంటే ప్రేమ కలగాలి, మొక్కలంటే ఇష్టం కలగాలి, అలాగే వాతావరణ కాలుష్యం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలాగా ఎదుర్కొనాలి అనేది కూడా పిల్లలకి చెప్పాలి. అది అతి పిన్న వయసులో 1-2 సంవత్సరాల పిల్లలకు కూడా ఒక విత్తనాన్ని నాటి ఆ మొక్క పెరగటాన్ని చూపిస్తూ దాన్ని ఆనందించే విధంగా వాళ్ల చేత్తో నాటినటువంటి విత్తనం నుండి ఏ విధంగా మొక్క వస్తోంది, అలాగే వాళ్ళు నాటిన మొక్కలకి ఏ విధంగా మొగ్గ తొడుగుతున్నాయి, అవి ఎలా పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, ఇలాంటివన్నీ పిల్లలు గనక చూస్తే చాలా ఆనందపడతారు, చాలా ఇష్టపడతారు. అలా మెల్లమెల్లగా వాళ్ళ మనసులో పూర్తిగా నాటుకుపోతుంది అన్నమాట. ప్రకృతి అంటే ఇష్టం. అంతేకాకుండా నీటిని వృధా చేయకుండా వాడటం, అది కూడా పిల్లలకి బాగా చిన్నప్పటి నుండి నేర్పాలి. వాళ్ళకేం తెలుసులే, పెద్దయ్యాక నేర్చుకుంటారు అనేటువంటి ఆలోచనల నుండి మనం దూరం అవ్వాలి. పెద్దయ్యాక నేర్చుకునేది ఏమి ఉండదండి. చిన్నప్పటి నుండి మనం వాళ్ళ మనసులో ఏమి నాటుతామో అదే పిల్లలకి పెద్దయినా కూడా మనసులో ఉంటుంది.

అలాగే ఇంకుడు గుంటలంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? నీటిని మనం ఎలా ఒడిసి పట్టాలి? వాన నీటిని, ఇలాంటివి కూడా పిల్లలకి ఇప్పుడు చాలా పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. అయితే అది పాఠశాలలకు మాత్రం వదిలేయకండి సుమా. తల్లులు ఇలాంటి వాటి గురించి చాలా చిన్న వయసులో పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ ముద్దు ముద్దుగా చూపిస్తూ ఉంటే, వాళ్ళకి అల్లరి చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఏదో వ్యాపకం ఉండాలి అని చెప్పి సెల్ ఫోన్స్ ఇచ్చి లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చోపెట్టి అలా వాళ్ళకి వ్యాపకాలు కల్పిస్తున్నారు తల్లిదండ్రులు. అదే దీన్ని మీరేం చేయాలంటే ప్రకృతికి సంబంధించినవి చూపించండి. అది కూడా మీరు ఉన్నప్పుడే పిల్లలకి కంప్యూటర్స్ ఇచ్చి సెల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు పూర్తిగా ఒక ప్రకృతికే కాదు కుటుంబానికి కూడా దూరం అయిపోయి పెరుగుతారు. క్రమశిక్షణ అనేది కుటుంబంలో ఉండాలి అంటే తల్లి పాత్ర దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళకి చెత్త పారేసే పద్ధతులు కూడా, చాక్లెట్ తిన్నాకైనా సరే ఆ ర్యాపర్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడం, ఇలాంటివి వాళ్ళకి నేర్పితే ఈ రోజున అపార్ట్మెంట్ లో నుంచి చెత్త కిటికీల్లో నుంచి కిందకి పారేయడం అలా చేసేటువంటి కల్చర్ ఏదైతే ఉందో, లేదా పక్క వాళ్ళ దొడ్లోకి పడేయడం, ఆ కల్చర్ నుంచి మనం బయటపడతాం. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు, ఇక ముందు తరాలకి ప్రకృతికి దగ్గర చేసి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండేట్టుగా పిల్లల్ని పెంచాలి. ఇది పెంచాలి అంటే తల్లిగా స్త్రీ పాత్ర ఎంతో ఉంది. ప్రేమతో నేర్పించడంలో స్త్రీలకు ఆనందం ఉంది, అలాగే నేర్చుకునే పిల్లలకు ఆనందం ఉంది. కొట్టి కోప్పడి లేదా పరీక్షల్లో మార్కుల కోసం చదివేది ఆ పరీక్ష అయిపోగానే మర్చిపోతారు. కానీ చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించేది ఏదైతే ఉంటుందో ఈ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్, అది అసలు పోదు. మనము ఎంత పెద్దవాళ్ళమైనా ముసలి వాళ్ళమైనా మా అమ్మ ఇలా చెప్పింది, మా అమ్మ ఇలా చేసేది, చాలా మంది పిల్లలు ఏవి గమనించినట్టుంటారు, వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళ కుటుంబాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ అమ్మ ఎలా చేస్తోందో గుర్తు తెచ్చుకొని అదే విధంగా ఇల్లును పెట్టుకోవడం, వంటిల్లును పెట్టుకోవడం, ఆహాహా మా అమ్మ ఇప్పుడు కాదు ముందే పోపేసేస్తుంది అంటూ చెప్పే పిల్లల్ని చూస్తూ ఉంటాం. అరే వీళ్ళు ఇంత గమనించారా అనుకుంటాం. అంటే అర్థమేమిటి, తల్లి పిల్లల మనసులో నాటుకునేట్టు గనక చెప్పింది అంటే ఇక ఆ పిల్లల్ని ఇంకా డోకా లేదు, వాళ్ళు హాయిగా ఆ దారిని వెళ్ళిపోతారు. ప్రతి తల్లి కూడా ఇందుకు దోహదం చేయాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? ప్రభుత్వ పరంగా ముఖ్యంగా స్త్రీలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ముఖ్యం. అలాగే ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉద్యమించాలి. కొంతమంది స్త్రీలు ముఖ్యంగా వాళ్ళకి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళ పిల్లలకి టైంకి అన్నం పెట్టామా, టిఫిన్ పెట్టామా, ఇంకోటి పెట్టామా, ఇల్లు సర్దామా, అంట్లు తోమామా, బట్టలు ఉతికామా, అంత మటుకే వాళ్ళ పరిధి. అలాంటి వారిని ఒక చోటకి చేర్చి వీళ్ళు ఈ సంస్థల ద్వారా వాళ్ళకు గనక పర్యావరణ పరిరక్షణ గురించి మంచి అవగాహన కల్పిస్తే, ఇది జరుగుతోందండి మన దేశంలోనే, అనేక రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. అలాగే దాన్ని ఇంకాస్త ముమ్మరం చేసినట్లయితే ఆ అవగాహన కలిగిన తల్లి, ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతులు అవుతారంటారు. అందుకని ఆ స్త్రీకి గనక పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యం, దానికి మనం చెయ్యవలసిన కర్తవ్యం గనక బోధించినట్లయితే ఆవిడ ద్వారా కుటుంబం అంతా, అలా కుటుంబాలు కుటుంబాలు కలిస్తేనే సమాజం, సమాజం అంతా కూడా దానికి దోహదం చేస్తుంది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో తల్లడిల్లిపోతున్నాయి. ఎంతో గొప్ప దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి ప్రపంచ పటంలో మొదటి 10 దేశాల్లో కూడా ఇదే ఇబ్బంది. కానీ వాళ్ళకి ఏం చెయ్యాలి, దీనికి చెయ్యవలసినటువంటిదే ఉన్నాయి అనేది చర్చలకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రతి వారి దృష్టి స్త్రీల వైపు పడుతుంది. స్త్రీలు చెప్తే ఆ కుటుంబాలు, ఆ కుటుంబాల ద్వారా సమాజాలు వాటిని పాటిస్తాయనేది అందరూ అంగీకరించినటువంటి సత్యం. మనము ప్రపంచవ్యాప్తంగా గనక చూసినట్లయితే స్త్రీలు పర్యావరణ పరిరక్షణకై చేసిన అనేక విజయవంతమైన ఉద్యమాలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఎప్పుడో 18వ శతాబ్దంలో జోధ్పూర్ మహారాజు గారు, ఆయనకు కొత్త కోట కట్టుకోవడానికి ఇండిస్క్రిమినేట్ గా, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్లి పెద్ద పెద్ద చెట్లని కొట్టించారు. ఆ చెట్లని కొట్టడానికి ఆయన సైన్యం వెళ్ళింది. ఆ సైన్యం వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అమృతాదేవి అనేటువంటి స్త్రీమూర్తి ఆ చెట్టుని వాటేసుకుని, ఈ చెట్లని పరిరక్షించాలి, ఈ చెట్లని కొట్టేయద్దు, చెట్లని కొట్టేస్తే మనకి మనుగడ లేదు అని చెప్పి నరకవద్దని చెప్పి పోరాడింది. అయితే ఆ పోరాటంలో విజ్ఞత లేనటువంటి సైనికుల చేతుల్లో ఆవిడ చనిపోయింది కూడా. అమృతాదేవికి మనం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే 200 సంవత్సరాల క్రితం చెట్లు వలన మనకి ఎంతో ఉపయోగం ఉంది, చెట్లను మనం ప్రాణులుగా భావించి వాటిని ప్రేమించాలి అని చెప్పినటువంటి అమృతాదేవికి మనము ఖచ్చితంగా పాదాభివందనం చేసి ఆవిడ దారిలో నడవాలని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా భావించాలి. చెట్లు మనలాంటి ప్రాణులే అని భావిస్తే, వాటిని ప్రేమిస్తే అడవుల్లో పల్లెల్లో నివసించే అనేక మందికే కాదు మొత్తం పట్టణాల్లో నివసించే వాళ్లకు కూడా ఎంతో ఉపయోగం.

0: ఎంతో మేలు. వృక్షో రక్షతి రక్షితః అంటారు. ఒక వృక్షాన్ని గనక రక్షించాము అంటే ఆ రక్షించిన వారిని పరిరక్షిస్తుంది ఆ వృక్షం అని. అందుకని నోరులేని వృక్షాలని, పెద్ద పెద్ద వృక్షాలని కేవలం వాణిజ్యపరంగా ఆలోచించి కొట్టివేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా మైండ్ సెట్, మనసులో మనం అనుకోవడం. ఇది మనం చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది దేశానికే కాదు ప్రపంచానికి ద్రోహం అని ప్రతివారు నమ్మినాడు. ఈ విధంగా ఎవరూ చేయరు.
1: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక. శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

0: ఇప్పుడు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు. బ్రష్ చేస్తున్నా గడ్డం చేసుకుంటున్నా చాలామంది ట్యాప్ను వదిలేసి ఉంచుతారు. ఓ నిమిషం పాటు ట్యాప్ను కట్టకుండా వదిలేసినా వృధా అయ్యే నీరు కనీసం 5 నుంచి 10 లీటర్ల దాకా ఉంటుంది. అదే అవసరమైన నీటిని మగ్గుతో వాడుకోవడం వలన ఎంతో నీటిని పొదుపు చేయొచ్చు. ఒకసారి టాయిలెట్ ఫ్లష్ను ఉపయోగిస్తే, అంటే పాతకాలం నాటిదే వాడుతుంటే కనుక 14 లీటర్ల పైన నీరు అవసరపడుతుంది. అదే కొత్తగా వస్తున్న నాణ్యమైన ఫ్లష్ టాయిలెట్లకైతే 4 నుంచి 6 లీటర్ల వాటర్ సరిపోతుంది. అలాగే ఓ బాత్ టబ్ నింపడానికి 270 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. పవర్ బాత్ అయితే 90 లీటర్ల దాకా కావాలి. అదే బకెట్ స్నానం అయితే 16 నుంచి 20 లీటర్ల వాటర్ అవసరమవుతాయి. మగ్గు కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు వాడితే ఓ వ్యక్తి రోజుకి కనీసం 20 నుంచి 40 లీటర్ల దాకా నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే వంట పాత్రల్ని పంపు కింద కడిగితే 50 నుంచి 60 లీటర్ల నీటిని పడుతుంది. అదే ఒక బకెట్తో నీటిని పట్టుకుని కడుక్కుంటే 15 నుంచి 20 లీటర్ల నీరు సరిపోతుంది. కూరగాయల్ని ఓ పాత్రలో తీసుకుని కడిగితే 1 లీటర్ నీరు సరిపోతుంది. అదే ట్యాప్ కింద కడిగితే 4 నుంచి 8 లీటర్ల వరకు నీరు పడుతుంది. పైగా పాత్రలో కడిగినవి మొక్కలకు పోసుకోవచ్చు. మరి ట్యాప్ కింద కడిగితే ఆ నీరు కాస్త డ్రైనేజ్ పాలే అవుతుంది. కుళాయి నుంచి సెకనుకి 1 చుక్క చొప్పున వాటర్ లీక్ అయినా రోజుకి 30 లీటర్ల నీరు వృధా అవుతుంది. పైపుతో ఒక్కసారి కారును కడిగితే సుమారు 200 లీటర్ల నీరు పడుతుంది. అదే ఓ బకెట్ నీళ్లతో క్లాత్ ముంచి శుభ్రం చేసుకుంటే కేవలం 20 లీటర్ల నీరే సరిపోతుంది. ఓ చెట్టు రోజుకి 265 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది, వాతావరణంలోకి విడుదల చేస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడటంతో పాటు విధిగా చెట్లు పెంచితే నీటి లభ్యత కూడా పెరుగుతుంది. భారతీయ ప్రమాణాల ప్రకారం స్నానానికి 55 లీటర్లు, టాయిలెట్కి 30 లీటర్లు, ఇంటి శుభ్రానికి 10 లీటర్లు, బట్టలు ఉతకడానికి 20 లీటర్లు, పాత్రలకి 10 లీటర్లు, అలాగే వంటకి 5 లీటర్లు, త్రాగడానికి 5 లీటర్లు చొప్పున సగటు మనిషికి రోజుకి 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ అధిక ఆదాయ వర్గాలన్నీ 250 నుండి 600 లీటర్ల వరకు వాడుతుంటే అల్పాదాయ వర్గాల వాడకం 30 లీటర్ల వరకు మించడం లేదు. అంతేకాదు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో స్టార్ హోటల్స్లో ఓ గది నిర్వహణ కోసం రోజుకి వాడే నీరు 1000 నుంచి 1600 లీటర్ల వరకు ఉంటుంది. మరి నీటిని అనవసరంగా వాడితే చుక్క నీరు దొరక్క భవిష్యత్తు తరాలు తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కాలినడకన చాలా దూరం వెళ్ళి బిందెలతో నీటిని తెచ్చుకునే పరిస్థితులున్నాయి. నీరు లేక అల్లాడే ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకుందాం. మీరింతవరకు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు విన్నారు.
1: అడవులు తగ్గిపోవడం వల్ల అడవి జంతువులు ఆహారం నీళ్ల కోసం మన గ్రామాల్లోకి నగరాల్లోకి వస్తున్నాయి. కోతులు పంటలను నాశనం చేస్తున్నాయని మనం బాధపడతాం, కానీ వాటి అడవిని మనం లాక్కున్నాం కాబట్టి అవి మన ఊర్లలోకి వస్తున్నాయని నిజాన్ని మనం మరవకూడదు.
2: మరి మనం దీనికి ఏం చేయాలి? అడవుల పెంపకం అంటే ఏమిటి? దీని గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితిని మార్చడానికి మన ముందున్న ఒకే ఒక్క మార్గం మొక్కలు నాటడం, అడవుల పెంపకం. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. 1, రీఫారెస్టేషన్. ఇది వరకు అడవి ఉండి ఇప్పుడు నశించిపోయిన చోట మళ్ళీ మనం

చెట్లను పెంచాలి. అలాగే ఎఫారెస్టేషన్, అడవిలేని కొత్త ప్రాంతాలలో ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి అడవులను సృష్టించాలి. ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పని కాదు, ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. చిన్న మార్పు పెద్ద ఫలితం. మన ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లిళ్ళు లేదా ఏవైనా పండుగల సందర్భాలలో ఒకరికొకరు ప్లాస్టిక్ వస్తువులు, బహుమతులు ఇచ్చుకునే బదులు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం అలవాటు చేసుకుందాం. ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంటే మన జ్ఞాపకాలు కూడా అలాగే పచ్చగా నిలిచిపోతాయి. అలాగే ఇందులో విద్యార్థులు యువత పాత్రను గురించి తెలుసుకుందాం. స్కూళ్లలో, కాలేజీల్లో గ్రీన్ క్లబ్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఊరిలో లేదా కాలనీలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వారాంతాలలో అందరూ కలిసి మొక్కలు నాటాలి. కేవలం మొక్కలు నాటడమే కాదు, అవి బతికేలా రోజూ నీళ్లు పోసి కాపాడటం ఇంకా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 5 మొక్కలు నాటి వాటిని చెట్లుగా మార్చాలని ఒక సంకల్పం తీసుకోవాలి. అలాగే పర్యావరణ పరిరక్షణ అనేది ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు. అది మన ఇంటి నుంచే, మన నుంచే మొదలవ్వాలి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు. మన పిల్లలకి ఆస్తులు, అంతస్తులు ఇస్తామో లేదో కానీ పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని, తాగడానికి మంచి నీటిని ఇచ్చే పచ్చని ప్రకృతిని మాత్రం ఖచ్చితంగా అందిద్దాం. రేపటి పచ్చని భవిత కోసం ఇవాళే ఒక మొక్కను నాటుదాం, అడవులను కాపాడుకుందాం. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం పీల్చే గాలి ఎక్కడిది, మనం తినే ఆహారం ఎక్కడిది, మనల్ని ఎండ తీవ్రత నుంచి కాపాడే నీడ ఎక్కడిది, వీటన్నింటికీ ఒకటే సమాధానం, అదే ప్రకృతి. మన చుట్టూ ఉన్న చెట్లు. వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. అంటే మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడతాయి. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం? కాంక్రీట్ అరణ్యాల కోసం, స్వార్థం కోసం నిజమైన అరణ్యాలను నరికేస్తున్నాం. మరి అడవులు ఎందుకు ముఖ్యం? అడవులు అనేవి కేవలం కొన్ని చెట్ల సమూహం కాదు, భూమికి ఉన్న ఊపిరితిత్తులు, గ్రీన్ లంగ్స్ ఆఫ్ ఎర్త్. మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకొని మనకు కావలసిన ప్రాణవాయువుని ఇచ్చేది చెట్లే. వర్షాలు సమయానికి పడాలన్నా, భూగర్భ జలాలు పెరగాలన్నా అడవులు చాలా అవసరం. చెట్ల వేళ్లు భూమిని గట్టిగా పట్టి ఉంచుతాయి. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల పక్షులు, జంతువులు, కీటకాలు, ఔషధ మొక్కలకు అడవులే నివాసం. అడవులను నాశనం చేయడం అంటే వాటి ఇళ్లను మనం కూల్చేయడమే. ఇంకా ఇవాళ గ్లోబల్ వార్మింగ్ గురించి మనం రోజు పేపర్లలో, వార్తల్లో చూస్తున్నాం. ఎండలు మునిపెన్నడూ లేనంతగా మండిపోతున్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో పడవు, పడితే వరదలు వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నాం, అదే డిఫారెస్టేషన్. చెట్లు, వనాలను సంరక్షించడం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ముఖ్యం. అడవులు కేవలం చెట్ల సముదాయం మాత్రమే కాదు, అవి భూమిపై సమతుల్యతను కాపాడే జీవావరణ వ్యవస్థలు. ఇవి అనేక వన్యప్రాణులకు, సూక్ష్మజీవులకు ఆవాసాన్ని కల్పిస్తాయి. నేడు ప్రపంచ భూభాగంలో సుమారు 31% అడవులతో కప్పబడి ఉంది. మరి అడవుల ప్రాముఖ్యత ఆక్సిజన్, గాలి స్వచ్ఛత, చెట్లు కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకొని ప్రాణవాయువును విడుదల చేస్తాయి. అడవులు మేఘాలను ఆకర్షించి వర్షాలు పడటానికి దోహదపడతాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. చెట్ల వేర్లు భూగర్భ జలాలను పెంచుతాయి, నేలకోతను నివారిస్తాయి. అడవులు కలప, పండ్లు, ఔషధ మొక్కలు జంతుజాలానికి నిలయం. అటవీ నిర్మూలన వలన నేడు మానవ అవసరాల కోసం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వలన అడవులు అంతరించిపోతున్నాయి. దీనివల్ల వర్షాలు తగ్గడం, కాలుష్యం పెరగడం, జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. అడవులను సంరక్షించడం మనందరి బాధ్యత. వన మహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల నరికివేతను అరికట్టి పచ్చదనాన్ని పెంపొందించాలి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ శ్రోతలకు స్వాగతం అండి. మరి అయితే ఈనాటి యువలయ కార్యక్రమంలో ముందుగా మనం అడగబోతున్న ప్రశ్న, అబ్దుల్ కలాం గారు

కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ శ్రోతలకు స్వాగతం అండి. మరి అయితే ఈనాటి యువలయ కార్యక్రమంలో ముందుగా మనం అడగబోతున్న ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? ప్రశ్న మరొకసారి, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? మరి సమాధానం పంపించేస్తారు కదా, మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

చాలామంది శ్రోతలు క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి అని అడుగుతున్నారు. అయితే మనం అడిగిన ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లు పొందారు? సమాధానం రాసి పంపించేసేయండి. మరి మీ కోరిక మేరకు నేను క్వశ్చన్ అయితే మళ్ళీ చెప్పాను కదా. సరే, ఇప్పుడు సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు చదువుదాము. అందరికంటే ముందుగా మనకి పంపించేశారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి హరినాథపురం, రైట్ ఆన్సర్ అండి. శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి పంపించారండి ఫణిరాజ్ గారు, రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుండి మహేంద్ర గారు పంపించారండి, రైట్ ఆన్సర్. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్ అండి. రెండు పెట్టారు, ఒకటి రైట్ ఆన్సర్, ఓకేనా. సుమతి గారు ఆత్మకూరు నుంచి పంపించారు, నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ గారు, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హొస్కోట నుండి పంపించారు, రైట్ ఆన్సర్. దేవులపల్లి నుంచి హనుమంతరావు, కూర్మవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. అజ్జరపు సీతారామాంజనే

కృష్ణమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామ కృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. కోటీశ్వరరావు గారు పంపించారండి. రైట్ ఆన్సర్. అత్తిలి నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. శ్రీను వెల్లవెల్ల నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే మనకి ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకట్ గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నల్గొండ డిస్టిక్ట్ నుంచి పంపించారండి. వీరు కూడా వీరి పేర్లు రాయలేదు. రామూర్తి గారు కూచివనిపేట నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. గొలగమూడి రాధాకృష్ణమూర్తి గారు పంపించారండి. మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేశ్వర శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. ఇంకా మనకి ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య గారు పంపించారండి. రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ ఎనమడుగు నుండి పంపించారండి. సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి గారు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారండి. రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిలువరు లంక నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. రవికుమార్ గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు దగ్గరికి వచ్చారండి, కానీ రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా?

వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ మంచిర్యాల నుంచి చంద్రమౌళి. రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం రాసిన వారి పేర్లన్నీ చదివేశాను కదండి, మిగిలిన వాళ్ళ పేర్లు చదవలేదు అంటే వారు ఆన్సర్ తప్పుగా పంపించారు, అందుకని వారి పేర్లు చదవలేదు, గమనించగలరు. అయితే మొదటి ప్రశ్నకు సమాధానం వినే టైం వచ్చేసింది. అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? అడిగిన ప్రశ్నకు సమాధానం 48. మొదటి ప్రశ్న అయిపోయింది కదండి. ఇక రెండవ ప్రశ్న, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? ప్రశ్న మరొకసారి, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? సమాధానం నాకు రాసి పంపించేస్తారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

రెండవ ప్రశ్న సమాధానం పంపించిన వారు అందరికంటే ముందుగా ఎవరంటే శ్యామ్ గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ గారు ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ గారు. రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాషిణి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, సుజాతనగర్ ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్.

ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. పాపినాయనపాలెం నుండి సత్యనారాయణ, ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు నరసాపురం పశ్చిమ గోదావరి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారు. రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. గోగులమూడి రాధా కృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. రైట్ ఆన్సర్ అండి. ఎంవి వెంకటేశ్వరరావు గారు అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు. వినయ్ శ్రీదేవి ప్రవీణ. రైట్ ఆన్సర్. భానుప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారండి. వావిల్ల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, పుల్లారావు, అయ్యల జానకిరామయ్య. రైట్ ఆన్సర్. సమీనగర్ పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. లత గారు పంపించారు ఉయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకట్ గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి. రైట్ ఆన్సర్. రవికుమార్ గారు పంపించారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుంచి. రైట్ ఆన్సర్. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు త్రివేణి, చిన్మయి. రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య, అల్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. జాపా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్. రైట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. రైట్ ఆన్సర్ అండి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మెహబూబ్ జాన్ గారు. రైట్ ఆన్సర్ అండి. జాన్ గారు. శంకర్ గారు పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి పంపించారండి. నేదునూరి కళ్యాణ్చారి రుత్విక, శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు పంపించారు అత్తిలి నుంచి. రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారంటే వీర కనకారావు, పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారు. రైట్ ఆన్సర్. రవీందర్ రెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి.

రాంగ్ ఆన్సర్ పెట్టారండి, ఎందుకనో ఒకసారి చూసుకోండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఎనుమడుగు నుండి పంపించారండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి పంపించారండి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు గారు మార్టూరు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువుల్లంక అవనిగడ్డ నుండి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పంపించారండి రైట్ ఆన్సర్ అండి. పాపినాయనపాలెం నుండి పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి గారు మాధవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ రైట్ ఆన్సర్ అండి. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు సుభాషిణి, శ్రీ విష్ణు రైట్ ఆన్సర్ అండి. ఎంవి వెంకటేశ్వరరావు గారు అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ గారు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారండి. ఎస్ రేవతి గారు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపిస్తున్నారు చూద్దాము. చంద్రమౌళి గారు, పద్మరాణి గారు పంపించారు మంచిర్యాల నుంచి రైట్ ఆన్సర్. బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ హైదరాబాద్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. ఎం రావు గారు పంపించారు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. బి శివకుమార్ గారు వీసీ కాలనీ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, మరైతే అందరి పేర్లు చదివేశాను కదా. అయితే నేను అడిగిన ప్రశ్న, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? దామిడీ ఫలం. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇలాంటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృత్యకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు,
1: విద్యార్థి కె కృష్ణ సాకేత్.
2: ఓం శ్రీ గురుభ్యో నమః.
3: శుభాశీ, సమస్త సన్మంగళాని భవంతు, జయతు సంస్కృతం. సంస్కృత భాషలో అత్యద్భుతమైన నాటకాలలో మృచ్ఛకటికం అనే నాటకం శూద్రక మహాకవి రచించినటువంటిది. ఇందులో మానవ మనస్తత్వాలను, అనేక విధములైనటువంటి వ్యక్తిత్వ వికాసాలను, విశేషాలను చక్కగా తెలియజేసేటువంటి గొప్ప నాటకంలో రెండవ అంకంలో చివరిలో ఉండేటువంటి రెండు శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఒక జూదం ఆడేటువంటి సన్నివేశం ఈ అంకంలో ఉంటుంది. అంటే మానవులు జూదానికి ఎట్లా లోనవుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ఘర్షణలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ చాలా విశేషాలన్నీ ఇందులో మనకి ఉంటాయి. ఈ అంకంలో చివర సంవాహకుడు అనేవాడు చారుదత్తుని దగ్గర పనిచేసేటువంటి, కథానాయకుడైన చారుదత్తుని దగ్గర పనిచేసేటువంటి ఒక ఉద్యోగి. అంటే చారుదత్తుడికి ఒళ్ళు పట్టడం లాంటివి చేసేటువంటి ఒక సేవకుడు. ఆ చారుదత్తుడు దరిద్రుడు అవటం వలన, పేదవాడు అవటం వలన సంవాహకుడికి జీతం ఇవ్వలేకపోతాడు. అందువలన ఇతడు వెళ్ళి ఒక చోట జూదం ఆడి డబ్బు సంపాదిద్దామని జూదం ఆడటానికి వెళ్తాడు. ఆ జూదం ఆడేటువంటి వాడి దగ్గర ఇతడు అప్పు పడతాడు. అప్పు పడితే వాడు డబ్బులు ఇమ్మని వెంటబడతాడు. అట్లా అతని వెంటబడి అతన్ని కొట్టబోతూ ఉండగా ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి వసంతసేన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ వసంతసేనకు చారుదత్తుని యొక్క గొప్పతనాన్ని, వివరాలని చెప్పడం ద్వారా చారుదత్తుని సేవకుడు అనే విషయం తెలియగానే అతని బాకీ అప్పు తీర్చించి పంపించేస్తుంది ఆ వచ్చినటువంటి వాడిని. ఆ సందర్భంలో ఇప్పుడు మనం ఈ జరుగుతున్నటువంటి కథాభాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం.
2: అలాగే గురువారి,
3: అప్పుడు అట్లా ఆ సంవాహకుడు అక్కడ ఉండగా ఆ జూదగాడు ఆ బాకీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఉన్నట్టుండి ఒక పెద్ద కలకలం వినిపిస్తుంది. కలకలం వినిపిస్తే ఏమిటి, ఏం జరిగింది, ఏం జరిగింది అని వసంతసేన అడుగుతుంది. అడిగితే అప్పుడు దారిలో ఒక ఏనుగు, మదపుటి ఏనుగు, ఆ ఏనుగులకి ఉన్నట్టుండి అప్పుడప్పుడు ఉన్మాదం, పిచ్చి ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు అది గొలుసు తెంచుకుని పరిగెత్తు పారిపోతూ ఉంటాయి, కనపడ్డ వాళ్ళందరినీ

0: విసిరి కొట్టడం చంపడం ఇటువంటివి చేస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో వాళ్ళ ఏనుగు వీధిలోకి వచ్చి హడావిడి చేస్తుండగా ఏం జరుగుతుంది అనేది ప్రజలందరినీ అందరినీ పారిపోండి పారిపోండి అని చెబుతున్నారు అందరూ. అటువంటి ఆ సన్నివేశంలో ఇప్పుడు మనం ఈ శ్లోకంతో ఇవాళ పాఠాన్ని మొదలు పెడుతున్నాం.
1: అలాగే
0: అక్కడ కర్ణపూరకుడు వాడు వసంతసేన యొక్క సేవకుడు, వికటమైన ఉజ్వలమైన వేషంతో వస్తున్నాడు. అంటే మనకి వేదిక మీద రంగం మీద అట్లా వస్తున్నాడు అనమాట. ఇది నాటకం కాబట్టి వికటమైన ఉజ్వలమైన వేషంతో అటువంటి రూపంలో పరిగెత్తుకుంటూ హడావిడిగా ఆందోళనగా వస్తున్నాడు. ఆ కర్ణపూరకుడిని వెంటనే ఏం జరిగింది అని వసంతసేన అడిగింది. అడిగితే అమ్మ ఏనుగు కట్లు తెంచుకుంది పరిగెత్తుతోంది అని చెప్తున్నాడు. చెప్పి అందరూ అప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏం జరుగుతుంది అని ఒక తొక్కిసలాటలో దాని గురించి చెబుతున్నాడు. అది ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. విచలతి నూపుర యుగళం,
1: విచలతి నూపుర యుగళం,
0: ఛిద్యంతే చ మేఖలా మణిఖచితాః,
1: ఛిద్యంతే చ మేఖలా మణిఖచితాః,
0: వలయాశ్చ సుందరతరా,
1: వలయాశ్చ సుందరతరా,
0: రత్నాంకురజాల ప్రతిబద్ధాః,
1: రత్నాంకురజాల ప్రతిబద్ధాః.
0: ఈ కర్ణపూరకుడు వసంతసేనకు చెబుతున్నాడు. వాళ్ళందరూ తొక్కిసలాటలు అటు ఇటు పరిగెత్తేటప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలు అవన్నీ తెగిపోయి పడిపోవటం ఇటువంటివన్నీ ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నటువంటిదే ఈ శ్లోకం. దీనికి పద విభాగం ఎలాగంటే విచలతి నూపుర యుగళం ఛిద్యంతే చ మేఖలాః మణిఖచితాః వలయాః చ సుందరతరాః రత్నాంకుర జాల ప్రతిబద్ధాః. రాసుకుంటున్నావా? ఇది పద విభాగం. ఇప్పుడు ఈ పదములన్నింటినీ ఒక వరుసలోకి తీసుకొస్తే దాన్ని అన్వయ క్రమం అంటాం. ఈ అన్వయ క్రమం నుంచి అర్థాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఆ అన్వయ క్రమం ఎలాగంటే దానికి ప్రతిపదార్థం నూపుర యుగళం. నూపుర యుగళం అనగా అక్కడ ధరించిన వాళ్ళందరూ కూడా మహిళలు, వాళ్ళు పరిగెత్తుతున్నారు. వారి పాదములకు అందెలు ఉన్నాయి, పట్టాలు అంటాం. అవి రెండు రెండు ఉంటాయి కదా, ఆ యుగళం అంటే రెండు అనమాట, అందెల జత. అవి విచలతి అనగా కదులుచున్నవి. వాళ్ళు పరిగెత్తేటప్పుడు వాళ్ళ అంజలు గలుగలుమని మోగుతున్నాయి, కాలి గజ్జలు మోగుతూ అట్లా చల్లాచెదరైపోతున్నాయి. అలాగే ఛిద్యంతే అనగా అవి తెగిపోతున్నాయి. వాళ్ళ వేగం ఒకళ్ళొకళ్ళు తొక్కిసలాటలో గలగలా మోగేటువంటి అందెలు ఛిద్యంతే ఛేదించబడుతున్నాయి, అంటే తెగిపోతున్నాయి. మణిఖచితాహ ఇంకా మణులు గుచ్చినటువంటి రత్నములు మణులు అవి గుచ్చినటువంటి మేఖలాహ. ఆనాడు మహిళలు మగవారు మొలత్రాడిలాగా బెల్ట్ లాగా వారు నడుముకి కట్టుకునేటువంటి దానిని మేఖల అంటారు. అటువంటి వాటిని దాన్ని మొలనూలు అంటారు అన్నమాట. నడుముకి కట్టుకునేటువంటి ఒక మొలతాడు లాంటిది, అది బంగారంతో చేసింది. దాని మీద వజ్రాలు వైడూర్యాలు రత్న చాలా విలువైనవి వారు ధరిస్తూ ఉంటారు. అటువంటి మేఖలాహ ఆ మొలనూళ్ళన్నీ కూడా ఛిద్యంతే తెగిపోతున్నాయి. వాళ్ళు పరిగెత్తేటప్పుడు అవి సున్నితంగా ఉంటాయి కనుక ఒకళ్ళొకళ్ళు రాసుకుంటూ రుద్దుకుంటూ వెళ్ళటం వలన ఆ ఏనుగు మీదకు వస్తుందనే భయంతో ఇవన్నీ తెగిపోయి పడిపోతున్నాయి. రత్నాంకుర జాల ప్రతిబద్ధాహ, రత్నాంకుర జాల ప్రతిబద్ధాహ. అందులో చిన్న చిన్న రత్నములు పొదిగి ఉన్నాయి, అవి వాటితో పొదగబడినటువంటి ఈ మేఖలలు ఛిద్యంతి తెగిపోతున్నాయి. అవి సుందరతరాహ. అంతేకాకుండా ముందు మొట్టమొదట అందెలు చెప్పారు, కాళ్ళకు అన్న అందెలు. ఆ తర్వాత నడుముకి కట్టుకున్నటువంటి ఒక మొల నూలు అనేటువంటిది అవి చెప్పారు. ఆ తర్వాత చేతికి ఉన్నటువంటి గాజులు, వీళ్ళ చేతికి పెద్ద పెద్ద బంగారు గాజులు

0: మురుగులు అనగా చాలా వజ్ర వైడూర్యములు పొదిగినటువంటి మంచి ఆభరణ కంకణాలు లాంటివి అన్నమాట. అవి సుందరతరాహ, చాలా అందమైనటువంటివి. వలయాశ్చ, వలయములు అనగా చేతికి ధరించు ఆభరణములు కంకణములు, ఇవి ఛిద్యంతే, ఇవి ఛేదింపబడుతున్నాయి. ఇది దీనికి ప్రతిపదార్థం. ఈ శ్లోకానికి తాత్పర్యం, ఆ మదపుటేనుకు విధిలోకి రాగానే అటు ఇటు పరిగెత్తుతున్నటువంటి మహిళలు వారి యొక్క పాదములకు ఉన్నటువంటి అందెలు అవన్నీ చెల్లాచెదరవుతున్నాయి, అలాగే నడుము కట్టుకున్నటువంటి మలనూళ్ళు, అలాగే చేతులకు ఉన్నటువంటి ఆభరణాలు, గాజులు, మురుగులు లాంటివి ఇవన్నీ కూడా ఛిద్యంచి ఛేదించబడి తెగిపోతున్నాయి, అంత వేగంగా వాళ్ళు పరిగెత్తుతున్నారు అని కర్ణపూరకుడు చెప్పాడు. ఆ తర్వాత శ్లోకం చూడండి.
1: అలాగే గురువర్య.
0: ఆహత్య సరోషం తం హస్తినం వింధ్యశైల శిఖరాభం మోచితో మయా సదంతాంతర సంస్థితః పరివ్రాజకః. అప్పుడు ఆ ఏనుగేం చేసిందంటే మామిటి వాణ్ణి పడవేసింది, వీధిలో ఉన్నటువంటి ఒక సన్యాసిని తన దంతాలతో పైకెత్తేసింది. ఆ పైకెత్తేసిన సమయంలో ఏం జరిగిందో చెబుతున్నాడు ఈ శ్లోకంలో. పదవిభాగం చూడు.
1: అలాగే గురు.
0: ఆహత్య,
1: ఆహత్య
0: సరోషం,
1: సరోషం
0: తం,
1: తం
0: హస్తినం,
1: హస్తినం
0: వింధ్యశైల శిఖరాభం,
1: వింధ్యశైల శిఖరాభం
0: మోచితో,
1: మోచితో
0: అనగా మోచితః,
1: మోచితః
0: మయా,
1: మయా
0: సహ,
1: సహ
0: దంతాంతర సంస్థితః,
1: దంతాంతర సంస్థితః
0: పరివ్రాజకః,
1: పరివ్రాజకః.
0: అప్పుడు ఆ కర్ణపూరకుడు వసంతసేనతో ఇంకా ఇట్లా చెబుతున్నాడు, ఆ ఏనుగు ఎట్లా ఉంది, అంత చాలా పెద్ద ఏనుగు అది కనుక వింధ్యశైల శిఖరాభం,
1: వింధ్యశైల శిఖరాభం
0: వింధ్య పర్వతం శిఖరం అంత పెద్ద ఏనుగు అది. తం హస్తినం,
1: తం హస్తినం
0: కొంచెం పెద్దగా చెప్పునన్నా,
1: తం హస్తినం
0: అట్లా మాట్లాడాలి. ఆ ఏనుగును,
1: ఆ ఏనుగును
0: సకోపం,
1: సకోపం
0: కోపంతో ఉన్నటువంటి దానిని ఆహత్య,
1: ఆహత్య
0: అనగా కొట్టి,
1: కొట్టి
0: మయా,
1: మయా
0: నా చేత,
1: నా చేత
0: సహ,
1: సహ
0: అనగా ఏనుగు దంతాంతర సంస్థితః,
1: దంతాంతర సంస్థితః
0: ఇక్కడ సహ అనగా ఆ ఏనుగు దంతములలో ఉన్నటువంటి పరివిరాజకుడు, దంతాల మధ్య ఉన్న,
1: దంతాల మధ్య ఉన్న
0: పరివ్రాజకః,
1: పరివ్రాజకః
0: సన్యాసి, అతన్ని శ్రమణకుడు అని కూడా అంటారు. మోచితః,
1: మోచితః
0: విడిపించబడ్డాడు,
1: విడిపించబడ్డాడు
0: అని చెబుతున్నాడు వసంతసేనతో కర్ణపూరకుడు. వింధ్యపర్వతం అంతా ఎత్తైనటువంటి చాలా కోపంగా ఉన్నటువంటి ఏనుగును,
1: ఏనుగును
0: నేను కొట్టి, నేను నా చేత ఆ ఏనుగు దంతముల మధ్య ఇరుక్కుని ఉన్నటువంటి సన్యాసి రక్షించబడ్డాడు, విడిపించబడ్డాడు,
1: విడిపించబడ్డా
0: అని చెప్పాడు. ఈ విధంగా ఈ ద్వితీయాంకంలో చివరి ఈ రెండు శ్లోకాల్లోనూ కూడా వసంతసేన, వసంతసేన ఏనుగు బయటికి వెళ్ళటం, పరిచారకులు, అలాగే జీవిత క్రీడ విశేషాలు ఇవి తెలియజేశాయి. దీంతో మనం ఈ పాఠంలో దీన్ని ముగించి తృతీయాంకానికి వెళ్దాం.
1: అలాగే గురువర్య,
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో డాక్టర్ ఎ కోదండరామయ్య గారు గానం చేసిన జానపద గీతాలు వింటారు.
1: నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే. నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే. మొన్న తిరిగొస్తనన్నాడే. నీళ్లు తేబోతుంటే నీ తోడి ఓలమ్మి, నీళ్లు తేబోతుంటే నీ తోడి ఓలమ్మి, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే. మొన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే. అద్దంలో సూత్తంటే అది ఏటో సిగ్గమ్మి, అద్దంలో సూత్తంటే అది ఏటో సిగ్గమ్మి, నాయనక ఎవరోను నవ్వినట్టుంటాది, నాయనక ఎవరోను నవ్వినట్టుంటాది. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే. సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలి కులికి పడతాదే, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలి కులికి పడతాదే. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే, నన్నిడిసి పెట్టి

మొన్న తిరిగొస్తానన్నాడే. గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది దాని సోకు చూడమన్నది, గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది దాని సోకు చూడమన్నది, అదం వంటి మీదే మీదకు పదకు రమ్మన్నది, అదం వంటి మీదే చూచిన గుండె బద్దలైంది, గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది. అద్దం లాంటి దాని ముఖము సన్నానైన తీగ నడుము, అద్దం లాంటి దాని ముఖము సన్నానైన తీగ నడుము, అబ్బదా.

ది దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి సిన్నది దిక్కు మొక్కు లేని దాన్ని నీకు వెనక ముందు లేరు దిక్కు మొక్కు లేని దాన్ని నీకు వెనక ముందు లేరు ఉండరాదా.

ఓరిసినది, దాని ఇంటికి రమ్మన్నది, గోదారోరిసినది. ఇంత చెప్పి అంత చెప్పి పుంత కాడ స్నానమాడి, ఇంత చెప్పి అంత చెప్పి పుంత

అక్కడ స్నానమాడి యగదీగ నన్ను చూసి ముఖం తిప్పేసింది. గోదారూరి చిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి చిన్నది తాని సోకు చూడమన్నది, గోదారూరి చిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి చిన్నది దాని సోకు చూడమన్నది, అదం వంటి మిదే మీదకు వద్దకు రమ్మన్నది, అదం వంటి మిదే చూసిన గుండె బద్దలైంది, గోదారూరి చిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి చిన్నది. దుడు కట్టెత్తుకొని దూరి పారసెత్తుంటే, దుడ్డు కర్రెత్తుకొని దూరి పారసెత్తుంటే, భూమి భూలోకమంతా చూసినానంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల. బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు, బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు, కొప్పు సవరమంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల. పొయ్యి కాడికి ఎత్తుకుపోయి సురసూర కాలుతుంటే, రజకుని చిన్నోడిపైలో సలి కాశానంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల. కుండకాడికెత్తుకుపోయి రుద్ది రుద్ది కడుగుతుంటే,

పెట్టి గుబగూబ ఉడుకుతుంటే కాశీక విలాసం చూసినానంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే. కోడి పిల్ల కూడుకూర వండి కూటి మీద కూకుంటే

సుకలని కొండ మీద సోకు చేసుకునేయేలా, పంట బొది వరి మడిలో పక్క పక్క నవ్వేయేలా, చల్లగాలి తోటకంత సక్కిలి గిలి పెట్టేయేలా, సుక్కలని కొండ మీద సోకు చేసుకునేయేలా, పంట బొది వరి మడిలో పక్క పక్క నవ్వేయేలా, చల్లగాలి తోటకంత సక్కిలి గిలి పెట్టేయేలా, మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో, మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో, మంచి కాడ కలుసుకో మరువకు మామయ్య, మంచి కాడ కలుసుకో మరువకు మామయ్య, మరువకు మామయ్య. చీకటి మినుగురు జ్యోతులు చిలికి చిల్లులడకమున్నే, సిద్ధుల రాగాలు చెవులు నిద్దుర తీయకమున్నే, ఆకాశపు ఒడిని తోట ఆవలింత గొనకమున్నే, చీకటి మినుగురు జ్యోతులు చికిలి చిల్లులడకమున్నే, సిద్ధుల రాగాలు చెవులు నిద్దుర తీయకమున్నే, ఆకాశపు ఒడిని తోట ఆవలింత గొనకమున్నే, పొద్దువాలు వెంటనే పుంత

కట్లలో మంచకాడ కలుసుకో మరువకుమామయ్య మరువకుమామయ్య. గొడ్డు గోదమళ్ళేసే కుర్ర కుంకలకు గాని కలుపు తీతలై మళ్ళే కన్నె పడుచులకు గాని బుగ్గ మీద మెడియేసే భూకామందుకు గాని గొడ్డు గోదమళ్ళేసే కుర్ర కుంకలకు గాని కలుపు తీతలై మళ్ళే కన్నె పడుచులకు గాని బుగ్గ మీద మెడియేసే భూకామందుకు గాని దోవకెదురు వస్తివా దొంగ చూపు చూస్తివా దోవకెదురు వస్తివా దొంగ చూపు చూస్తివా తంట మన ఇద్దరికీ తప్పదు మామయ్య తంట మన

కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది. విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది. తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది. విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది. తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. చెదిరిపోకు మామయ్య, బెదిరిపోకు మామయ్య, చెదిరిపోకు మామయ్య, బెదిరిపోకు మామయ్య, సదురుకో నీ పదును గుండె సక్కని మామయ్య, సదురుకో నీ పదును గుండె సక్కని మామయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీ

0: ఎత్తి నన్ను పలకరించబోయినప్పుడు, చెరుకు తొడ మలుపు కాడ చిటికెలేసిన వినప్పుడు, ముఠభవి ఎనక నాతో మోటు సరసమాడినప్పుడు, పనులు గట్టి ఎత్తి నన్ను పలకరించబోయినప్పుడు, చెరుకు తోట మలుపు కాడ చిటికెలేసిన వినప్పుడు, మొటభవి ఎనక నాతో మోటు సరసమాడినప్పుడు, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, చిన్నబొకు నలుగురిలో సిగ్గది మామయ్య, చిన్నబొకు నలుగురిలో సిగ్గది మామయ్య, మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో, మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో, మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, మరువకు మామయ్య.
1: మీరింతవరకు డాక్టర్ ఏ కోదండరామయ్య గారు పాడిన జానపద గీతాలు విన్నారు.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా సిరివేనెల సీతారామశాస్త్రి సాహిత్యంలో చంద్రలేఖ ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడిన పాట.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈరోజు మనం నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా సేవ చేసే డాక్టర్స్కి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేకమైన రోజు ఇది. అయితే నేషనల్ డాక్టర్స్ డేని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న చరిత్ర ఏంటి? డాక్టర్ సమాజంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు? అలాగే డాక్టర్ కావాలంటే ఏం చదవాలి? నీట్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేషనల్ డాక్టర్స్ డేను ప్రముఖ ఫిజీషియన్, ఫ్రీడమ్ ఫైటర్, ఎడ్యుకేషనిస్ట్ అయిన డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ గారి గౌరవంగా నిర్వహిస్తున్నాం. డాక్టర్ బీసీ రాయ్ గారి బర్త్ యానివర్సరీ అలాగే వర్ధంతి 2 జూలై 1 జరిగాయి. మెడికల్ ఫీల్డ్స్లో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 1991 నుంచి ఇండియాలో నేషనల్ డాక్టర్స్ డేని అధికారికంగా జరుపుకుంటున్నాం. మన జీవితంలో డాక్టర్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న జ్వరం నుంచి పెద్ద సర్జరీ వరకు, ఎమర్జెన్సీ నుంచి రెగ్యులర్ హెల్త్ చెకప్ వరకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకు ముందుగా గుర్తు వచ్చేది డాక్టర్. అయితే ఒక డాక్టర్ విజయం వెనుక ఎన్నో సంవత్సరాల చదువు, స్లీప్లెస్ నైట్స్, నిరంతర సాధన, డెడికేషన్ దాగి ఉంటాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, హెల్త్ ఆర్గనైజేషన్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి సేవలు అందించిన డాక్టర్స్ని సన్మానిస్తారు. అలాగే ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా ప్రకటిస్తారు. ఆ థీమ్ ద్వారా ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచడం, డాక్టర్స్ చేస్తున్న సేవలను ప్రజలకు గుర్తు చేయడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. ఇటీవల సంవత్సరాల్లో మెడికల్ ఫీల్డ్ చాలా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్, రోబోట్ అసిస్టెడ్ సర్జరీస్ వంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అయినా కూడా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఒక పేషెంట్కి ధైర్యం చెప్పడం, సరైన ట్రీట్మెంట్ని నిర్ణయించడం, కుటుంబానికి భరోసా ఇవ్వడం మాత్రం డాక్టర్ మాత్రమే చేయగలడు. అందుకే మెడికల్ ప్రొఫెషన్కి సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఉండే ఒక కామన్ క్వశ్చన్ డాక్టర్ ఎలా అవ్వాలి అన్నదే. అందుకే ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుందాం. డాక్టర్ కావాలంటే ముందుగా 10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై మంచి పట్టు ఉండాలి. తరువాత నీట్ ఎగ్జామ్ రాయాలి. ప్రస్తుతం ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులలో అడ్మిషన్ పొందాలంటే నీట్ తప్పనిసరి. ఈ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. ర్యాంక్, కేటగిరీ, సీట్ అవైలబిలిటీ ఆధారంగా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. చాలామంది ఎంబీబీఎస్ మాత్రమే మెడికల్ కోర్స్ అనుకుంటారు, కానీ నీట్ ద్వారా ఎన్నో కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఏఎంఎస్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. బీడీఎస్ చదివితే డెంటిస్ట్ అవుతారు, బీఏఎంఎస్ చదివితే ఆయుర్వేద డాక్టర్, బీహెచ్ఎంఎస్ చదివితే హోమియోపతి డాక్టర్, బీయుఎంఎస్ ద్వారా యునానీ మెడిసిన్ కూడా చదవచ్చు. బీవీఎస్సీ పూర్తి చేస్తే వెటనరీ డాక్టర్గా యానిమల్స్కి ట్రీట్మెంట్ అందించవచ్చు. అలాగే నర్సింగ్, ఫార్మసీ వంటి హెల్త్ కేర్ కోర్సెస్ కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అందిస్తున్నాయి. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఈ కోర్స్ మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో 4 సంవత్సరాలు అకాడెమిక్స్, చివరి సంవత్సరం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో స్టూడెంట్స్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్తో కలిసి ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటారు. పేషెంట్స్ని ఎగ్జామిన్ చేయడం, డయాగ్నోసిస్ చేయడం, ట్రీట్మెంట్ ప్లాన్ అర్థం చేసుకోవడం వంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈ సమయంలో వస్తుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కూడా లెర్నింగ్ అక్కడితో ఆగిపోదు. ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకునేవారు నీట్ పీజీ ఎగ్జామ్ రాసి ఎండీ లేదా ఎంఎస్ స్పెషలైజేషన్స్ చేస్తారు. ఎండీ అంటే మెడిసిన్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్, ఎంఎస్ అంటే సర్జరీ రిలేటెడ్ స్పెషలైజేషన్స్. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ, డర్మటాలజీ, రేడియాలజీ, గైనకాలజీ, ఎనస్థీజియాలజీ, పల్మనాలజీ వంటి ఎన్నో

బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి స్పెషలైజేషన్కి ప్రత్యేకమైన స్కోప్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మెడికల్ ప్రొఫెషన్లో సక్సెస్ సాధించాలంటే మార్క్స్ ఒక్కటే సరిపోవు. సహనం, డెడికేషన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, క్విక్ డెసిషన్ మేకింగ్ చాలా అవసరం. ఎందుకంటే ఒక డాక్టర్ చేతిలో కేవలం మెడిసిన్స్ మాత్రమే ఉండవు, ఎంతోమంది జీవితాలు, కుటుంబాల ఆశలు కూడా ఉంటాయి. అందుకే ఈ ప్రొఫెషన్ని ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రధానమైన ప్రొఫెషన్స్లో ఒకటిగా భావిస్తారు. ఈ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి డాక్టర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మెడికల్ ప్రొఫెషన్లో కెరీర్ బిల్డ్ చేయాలని కలలు కంటున్న ప్రతి స్టూడెంట్ కూడా హార్డ్ వర్క్, డెడికేషన్తో ముందుకు సాగితే ఒకరోజు సమాజానికి సేవ చేసే గొప్ప డాక్టర్గా నిలిచే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అంతరిక్షం చిత్రం నుంచి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతంలో హరిణి యాజిన్ నిజర్ పాడిన పాట మీకోసం.

ప్రతి పెద్ద బిజినెస్ విజయానికి కనిపించకుండా నిలిచే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటారు. వారే చార్టర్డ్ అకౌంటెంట్. మరి ప్రతి సంవత్సరం జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ డేని ఎందుకు జరుపుకుంటారు? వారి పాత్ర ఎంత ముఖ్యమైనది? ఇప్పుడు తెలుసుకుందాం. 1949 జూలై 1న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే ICAI ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ICAI ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ ఆర్గనైజేషన్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ట్యాక్స్ ఫైల్స్ మాత్రమే చూసే పర్సన్లా అనుకుంటారు, కానీ నిజానికి వారి పని అంతకంటే చాలా పెద్దది. ఒక కంపెనీ లేదా బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ రికార్డ్స్ను సరిగ్గా నిర్వహించడం, అకౌంట్స్ చెక్ చేయడం, ట్యాక్స్ ప్లానింగ్, ఆడిట్ చేయడం, ఫైనాన్షియల్ రిపోర్ట్ సిద్ధం చేయడం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని లావాదేవీలు జరుగుతున్నాయా లేదా అనేది చూడడం వంటి ఎన్నో బాధ్యతలు చార్టర్డ్ అకౌంటెంట్పై ఉంటాయి. ఒక కంపెనీలో ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, భవిష్యత్తులో ఏ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటే మంచిది అనే విషయాల్లో కూడా ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ముఖ్యమైన సూచనలు ఇస్తారు. అందుకే బిజినెస్ డెసిషన్స్ తీసుకునే సమయంలో వారి అడ్వైస్కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ గవర్నమెంట్కి కూడా ఎంతో సహాయం చేస్తారు. సరైన ట్యాక్స్ కలెక్షన్ జరగడంలో, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ పెరగడంలో, ఫ్రాడ్స్ని గుర్తించడంలో, కంపెనీస్ రూల్స్ పాటిస్తున్నాయా లేదా చూసే విషయంలో వారి పాత్ర చాలా కీలకం. ఒక విధంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కామర్స్ స్టూడెంట్స్తో పాటు ఇతర స్ట్రీమ్స్కి చెందిన స్టూడెంట్స్ కూడా సీఏ కోర్సుపై ఆసక్తి చూపిస్తున్నారు. సీఏ అవ్వాలంటే ముందుగా ICAI నిర్వహించే సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత సీఏ ఇంటర్మీడియట్, ఆర్టికల్షిప్ ట్రైనింగ్, చివరిగా సీఏ ఫైనల్ కంప్లీట్ చేయాలి. కోర్స్ కాస్త ఛాలెంజింగ్ అయినా కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్స్ కేవలం అకౌంటింగ్కే పరిమితం కావడం లేదు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ వంటి ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారు. చాలామంది తమ సొంత సీఏ ప్రాక్టీస్ కూడా ప్రారంభించి ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదుగుతున్నారు. డిజిటల్ ఇండియా, GST, ఇన్కమ్ ట్యాక్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ వంటి వ్యవస్థలు విస్తరిస్తున్న ఈ రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్స్ అవసరం మరింత పెరిగింది. ఫైనాన్షియల్ ప్లానింగ్ నుంచి బిజినెస్ గ్రోత్ వరకు ప్రతి దశలో వారి సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి బిజినెస్కి బలమైన ఫైనాన్షియల్ ఫౌండేషన్ను నిర్మించడంలో, కంపెనీస్కి సరైన దిశలో నడిపించడంలో, దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు సేవ అందించడంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఐ అనే చిత్రం నుంచి AR రెహమాన్ సంగీతంలో హరిచరణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాటను విందాం.

షాపింగ్ చేసినప్పుడు బిల్లులో జీఎస్టీ, గోల్డ్ కొనాలన్నా రెస్టారెంట్స్కి వెళ్ళినా, కార్, బైక్, మొబైల్ ఇలా ఏ వస్తువు కొన్నా జీఎస్టీ అనే పదం మనకు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ జీఎస్టీ అంటే ఏంటి? జూలై 1st జీఎస్టీ డేగా ఎందుకు జరుపుకుంటున్నారు? ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. 2017 జూలై 1 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దేశమంతా ఒకే విధానమైన ట్యాక్స్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీ అమలు చేశారు. ముందుగా ట్యాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనం గవర్నమెంట్కి నేరుగా లేదా పరోక్షంగా చెల్లించే డబ్బునే ట్యాక్స్ అంటారు. ఉదాహరణకు, మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా కొన్ని సేవలు ఉపయోగించినప్పుడు బిల్లులో జీఎస్టీ రూపంలో కొంత ట్యాక్స్ చెల్లిస్తాం. ఆ డబ్బు గవర్నమెంట్కి చేరుతుంది. మరి గవర్నమెంట్ ఈ ట్యాక్స్ని ఏం చేస్తుంది? మనం చెల్లించే ట్యాక్స్తోనే రోడ్స్, స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, బ్రిడ్జెస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ వంటి ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలను అభివృద్ధి చేస్తుంది. అలాగే పోలీస్, డిఫెన్స్, విద్య, ఆరోగ్యం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సంక్షేమ పథకాల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తుంది. అంటే మనం చెల్లించే ట్యాక్స్ మళ్ళీ ప్రజల

అభివృద్ధికే ఉపయోగపడుతుంది. జిఎస్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటారు. ఇందులో అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులు ఉంటారు. ప్రస్తుతం యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జిఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఏ వస్తువుపై ఎంత జిఎస్టీ ఉండాలి, ఏవైనా మార్పులు చెయ్యాలా అనే విషయాలను ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. అలాగే అన్ని వస్తువులపై ఒకే జిఎస్టీ ఉండదు. వస్తువును బట్టి 5%, 12%, 28% వంటి వేరువేరు జిఎస్టీ రేట్స్ ఉంటాయి. సాధారణంగా నిత్యావసర వస్తువులపై తక్కువ, విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ వచ్చిన తరువాత చాలా పాత ట్యాక్సెస్ ఒక విధానంలోకి రావడంతో బిజినెస్ చేయడం సులభమయ్యింది. అలాగే ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ వంటి సౌకర్యాల వల్ల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. ట్యాక్స్ కలెక్షన్ కూడా మరింత క్రమబద్ధంగా జరుగుతోంది. ఇప్పటి జనరేషన్లో జిఎస్టీ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కామర్స్, బిజినెస్, ఫైనాన్స్ చదివే స్టూడెంట్స్కి, స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు, అలాగే భవిష్యత్తులో ఆంటర్ప్రెన్యూర్ కావాలనుకునే వారికి జిఎస్టీపై ప్రాథమిక అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ జిఎస్టీ అనేది కేవలం బిల్లులో కనిపించే ఒక ట్యాక్స్ మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చేందుకు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన సంస్కరణ. ఈ జిఎస్టీ డే సందర్భంగా జిఎస్టీ గురించి తెలుసుకొని ఫైనాన్స్ అవేర్నెస్ పెంచుకుందాం. ఇప్పుడు శివాజీ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఉదిత్ నారాయణ్ చిన్మయ్ పాడిన పాట మీకోసం.

వర్షాకాలం మొదలై చుట్టూ పచ్చదనం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతిని మరింత పచ్చగా మార్చాలనుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జులై 1 నుంచి జులై 7 వరకు వన్ మహోత్సవ్ వీక్ను నిర్వహిస్తారు. మరి ఈ వన్ మహోత్సవ్ ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. వన్ మహోత్సవ్ అంటే చెట్ల పండుగ. 1950లో అప్పటి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ కెఎం మునీష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వన్ మహోత్సవ్ వీక్ నిర్వహిస్తూ లక్షలాది మొక్కలను నాటుతున్నారు. ఈ కార్యక్రమం

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పూట 6:35 మహిళల్లో సంతానలేమి, కారణాలు, చికిత్స, నివారణ చర్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి లక్ష్మీ కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి భూసారప్ శైలజ. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న శాతం పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి కిష్టం చిట్టిపల్లె పశు వైద్యులు డాక్టర్ కె శ్రవణ్ కుమార్ గారితో పరిచయం. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం ఉంటుంది.

8 గంటలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ఉంటుంది. రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం. మరొకసారి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం. రండి కార్యక్రమంలో నేషనల్ న్యూస్ గురించిన వివరాలు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 గీతామాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం, 10 గంటలకు రాగం తానం పల్లవి విజయవాడ నుంచి, 10:45 మధుర గీతాలు వింటారు. ఇక 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం పూట ప్రసారం కానున్న వివరాల గురించి తెలుసుకుందాం. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సుఖదుఖాలు శ్రీ మల్లాపగడ శ్రీమన్నారాయణ గారి వ్యాఖ్యానం, 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో వివిధ పండ్ల తోటలలో యాజమాన్యం వివరాల గురించిన అంశాలు, 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి, 6:55 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 ఉదయకినాల కార్యక్రమంలో నేటి మాట చేర్చుకున్న వన మహోత్సవ వారోత్సవాలు గురించిన వివరాలు, అనంతరం వన సంరక్షణ మానవాళి బాధ్యత శ్రీ బి జయచంద్రారెడ్డి గారితో పరిచయం, 7:45 భావలహరి మృదుమధురు గీతామంజరి కార్యక్రమంలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ నుంచి, 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా సౌందర్యానికి ఇనుమడింపజేసే సహజ సిద్ధమైన సౌందర్య కథనాలు శ్రీమతి కె విజయ గారితో పరిచయం, అనంతరం లలిత గీతాలు. ఇక 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళల్లో సంతానాలేమి, కారణాలు, చికిత్స, నివారణ చర్యలు ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి లక్ష్మీ కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి భూసారప్ శైలజీ.
1: ఐ ఆమ్ డాక్టర్ వి లక్ష్మీ కళ్యాణి. హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ మై సీనియర్ డాక్టర్స్, మై కొలీగ్స్ అండ్ మై జూనియర్ డాక్టర్స్.
2: పన్నెండు సంవత్సరాలు

0: అనుభవం కలిగిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వెరుపుల లక్ష్మీ కళ్యాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, మరి సంతానలేమి అంటే ఏమిటి?
1: పెళ్ళైన తరువాత స్త్రీలు మాతృత్వాన్ని నోచుకోకపోవడాన్ని సంతానలేమి అంటారు. అంటే మన వాడుకలో సంతానం లేని అంటే పిల్లలు పుట్టకపోవడం. అదే మనం ఇంగ్లీష్లో ఇన్ఫర్టిలిటీ అని అనుకుంటాం.
0: మరి స్త్రీలలో సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణం ఏమంటారు?
1: స్త్రీలలో సంతానలేని సమస్యలకి చాలా కారణాలు ఉంటాయి. అవి మగవాళ్ళు ఉంటాయి, ఆడవాళ్ళు ఇద్దరిలో ఉంటాయి. స్త్రీలలో ముఖ్యంగా వచ్చేసి ఋతుచక్రంలో మార్పుల వలన సంతానలేమికి మొదటి కారణం చెప్పొచ్చు. ఋతుచక్రంలో సరి ఋతుస్రావం జరగకపోతే, అంటే మనకి నెల వచ్చి 28 రోజుల నుంచి 30 రోజులు ఉంటుంది. కొంతమందికి నెల నెల ముట్లు రావు, నెలన్నరకు, 2 నెలలకి, 3 నెలలకి వస్తుంది. అలాంటి వాళ్ళల్లో అండం అనేది విడుదల అవ్వదు, తక్కువగా ఉంటుంది. అండం విడుదల అవ్వకపోవటం వల్ల పిండం అనేది ఏర్పడదు. సో దానివల్ల సంతానలేమి కలుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే గర్భసంచి ఏర్పడంతోనే కొంచెం లోపాలతో ఏర్పడుతుంది. గర్భసంచి పుట్టుకతోనే
0: ఓకే,
1: కొంచెం గర్భసంచి చిన్నగా ఉండటము, గర్భసంచి మూసుకుపోవటము, అలాంటి ఆకృతిలో మార్పులు ఉండటం వలన కూడా గర్భ సంతానలేమి కారణం ఉండొచ్చు. అదొక కారణము. ఇంకోటి ఇన్ఫెక్షన్ల వల్ల ట్యూబులు, అంటే నాళాలు కుదించుకుపోతాయి అన్నమాట. అండం అనేది అండం విడుదలైన దగ్గర నుంచి గర్భాశయంలోకి రావటానికి ట్యూబులు అని ఉంటాయి. ఆ ట్యూబులు కుసించుకుపోయినా కూడా గర్భం అనేది దాల్చలేమన్నమాట. సో మేజారిటీగా ఈ 3 కారణాలు. వీటితో పాటు మనకి ఇప్పుడు ఆహార అలవాట్లు, జీవన శైలిలో మార్పు ఉండటం వల్ల కూడా సంతానలేమి అనేది వస్తుంది.
0: అది కూడా ఒక కారణం.
1: అధిక బరువు, డెస్క్ టాప్ ఉద్యోగాలు, అందరం ఇప్పుడు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్సర్సైజ్ అనే మాటే లేదు. ఎక్కడ చేసినా వర్క్ ఫ్రమ్ హోమ్. అందరం సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాం. జొమాటో నుంచి ఆర్డర్ చేసుకోవడం, ఫుడ్ జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, పేస్ట్రీలు, కూల్ డ్రింక్లు. సో వీటన్నిటి కారణం వల్ల హార్మోన్స్ బాగుండి వీర్యం బాగా ప్రొడక్షన్ ఉంది.
0: పిల్లలు కలగకపోవటానికి స్త్రీయే మొదటి కారణం అంటారు. ఇది ఎంతవరకు నిజం?
1: ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక నానుడు, ఒక అపోహ అండి. ఎప్పటి నుంచో ఆడవాళ్ళని గొడ్రాళ్ళు అని పిలుస్తారు. పెళ్లి అయిన తర్వాత గర్భం రాకపోతే అది ఆడవాళ్ళ తప్పే అని అంటారు. కానీ ఇదంతా కూడా అది అపోహ. ఆడవాళ్లలో ఎంత తప్పు ఉందో మగవాళ్లలో కూడా అంతే తప్పు ఉంది. ఇప్పుడు మనం 100% మన సంతానం లేని కారణాలు ఉన్నాయి అనుకుంటే 40% ఆడవాళ్లకు ఉంటే 40% మగవాళ్ళకి ఉంది. ఎంత వైద్యం చేసినా 20% మంది కారణాలు ఎవరికి తెలియదు. అది ఇంకా అన్నోన్ అనమాట. ఎందుకు గర్భం రాలేదనేది స్టిల్ ఇంకా కొన్ని టెస్టులు జరుగుతాయి.
0: అంటే ఇద్దరిని పరీక్షించిన తర్వాత కూడా,
1: ఒక 20% ఎందుకు పిల్లలు లేదని చెప్పలేము.
0: ఇద్దరికి అన్ని టెస్ట్లని అయిపోయిన తర్వాత ఇద్దరికి కంప్లైంట్ ఏం లేకపోయినా గానీ
1: 20%
0: తెలియదు. సందేహం మీకు కూడా?
1: సందేహం మాకు కూడా. కానీ అన్నోన్ కాజెస్ అని చెప్తాం. అవి ఏంటో మనకు అర్థం కాదు.
0: ప్రాబ్లం ఎక్కడ అనేది కూడా తెలియదు.
1: ఆడవాళ్ళలో 40% ఉంటే మగవాళ్ళ కూడా అంతే శాతంలో ఉన్నాయి సంతానం లేకపోవడానికి కారణం. సో మగవాళ్ళ కూడా 40% కారణాలు ఉన్నాయి.
0: మరి ఈ మగవాళ్ళలో ఈ సంతానం కలకపోవడానికి ముఖ్యంగా కారణాలు కొన్ని మాకు తెలియజేస్తారా?
1: ఖచ్చితంగా. ఇప్పుడు మగవాళ్ళ వీర్య కణాలు తక్కువగా ఉండటం. కొంతమందికి అసలు వీర్యమే ఉండదు. వీర్యం కణాలు ఉన్నా కూడా చురుగ్గా ఆరోగ్యంగా ఈదుతూ వెళ్ళాలి. అవి ఈదుతూ వెళ్లే వీర్య కణాలు కూడా తక్కువగా ఉండటం వల్ల. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో మద్యపానము, ధూమపానము, ఆల్కహాల్, స్మోకింగ్ వీటి వల్ల కూడా వీర్య కణాలు తొందరగా చచ్చిపోతూ ఉంటాయి. తక్కువగా ఉంటాయి వీర్య కణాలు
0: వాళ్ళు.
1: వీటి వల్ల కూడా వీళ్ళకి గర్భం రాకుండా ఉంటుంది. వీర్యం బాగుంటేనే గర్భం వచ్చేది ఆడవాళ్ళకి. సో మగవాళ్ళు కూడా అంతే పాత్ర పోషిస్తారు గర్భం రావటానికి. ఆడవాళ్ళలో ఎంత పాత్ర ఉందో మగవాళ్ళలో కూడా అంతే ఉంటుంది కారణాలు. ఇంకొకటి ప్రోస్టేట్ సమస్య ఉన్నా కూడా మగవాళ్ళలో ఒక గ్రంథి ఉంటుంది. వీర్య కణాలు వచ్చే దారిలో ప్రోస్టేట్ అని ఉంటుంది. ఆ గ్రంథిలో కూడా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వీర్య కణాలు తక్కువగా ఉంటాయి. ఇంకొకటి బుడగ అని అంటారు, వారికోసీలు, హిడ్నే ఇలాంటివి ఉన్నా కూడా వీర్య కణాలు తక్కువగా ఉంటాయి.
0: ఇది పురుషుల్లో.
1: సో పురుషుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతానలేమి ఉంటే. వాళ్ళు కూడా పరీక్ష చేయించుకోవాలి. వాళ్ళు కూడా ఇప్పటికీ ఇప్పుడు మాకు హాస్పిటల్స్ కి వస్తారు, ముందు మా ఆవిడకి చూడండి మేడం నాలో ఏం లోపం లేదు అంటే ఇంకా మనం పురుష అహంకారం ప్రపంచంలో ఉంది.

0: ఫస్ట్ చెప్పేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్
1: ముందు మీరు మా ఆవిడ ట్రీట్ చేయండి, నాదేం ఉండదు, నాకు బాగున్నాను ఆరోగ్యంగా. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంటే మాకేం ప్రాబ్లం లేదు,
0: ప్రాబ్లం లేదు,
1: ముందు ఈమెకి డేట్లు సరిగ్గా రావు, ముందు ఈమెను డేట్లు తెచ్చుకోమని చెప్పండి, తర్వాత నేను చూపించుకుంటాను. సరే వాళ్ళలో మేము ఎంతో మోటివేట్ చేసి పరీక్ష చేసిన, అరే నీలో ప్రాబ్లం ఉంది, వీర్యం తక్కువ ఉందంటే నాకు ఆ పిల్లలు వేసుకుంటే వేడి చేస్తుంది మేడం, వాళ్ళ పిల్లలు పుట్టకపోతే పర్వాలేదు లేని మేడం అని ఈజీగా మా దగ్గర చెప్పేస్తారు, తప్పించుకుంటారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు రావటానికి ఇష్టపడరు డాక్టర్ దగ్గరికి, కూడా చేయించుకోరు. ఎంతసేపటికి ఆడవాళ్ళకే మేము చేస్తూ ఉంటాం వైద్యం. సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వచ్చి పరీక్షించుకోవాలి.
0: మేడం ఒకలా స్త్రీయే హాస్పిటల్కి రావాలి, తనే పరీక్ష చేయించుకోవాలి, మగవాళ్ళు రాని పరిస్థితిలో ఉంటారు, రాలేమంటారు, అది ఇప్పుడు మీరు అన్నారు కదా పురుషాహంకారం అని, అది కావచ్చు, ఇంకా వేరే వారి కారణాలు ఏవైనా సొంత కారణాలు కావచ్చు. ఇప్పుడు ఒక స్త్రీయే మీ దగ్గరికి పరీక్షకు వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉందంటారా ఆవిడ మందులు వాడితే?
1: ఒక గర్భిణీ రావాలంటే వీర్యము ఉండాలి, అండం ఉండాలి, రెండు కలిస్తేనే గర్భిణీ వస్తుంది. ఒక అండం ఒక్కటి ఉండి వీర్యం లేకపోతే గర్భిణీ ఎక్కడి నుంచి వస్తుంది?
0: కాబట్టి పురుషులు మాత్రం తప్పకుండా ఉండాలి,
1: ఖచ్చితంగా రావాలి. సంతాన సాఫల్యం కేంద్రంలో మీకు సంతానం లేనితో ఒక జంట బాధపడుతున్నారంటే ఇద్దరు వచ్చి పరీక్షించుకోవాలి, అది తప్పు కాదు.
0: ఇద్దరు రావాల్సిందే, ఇద్దరు పరీక్షించుకోవాల్సిందే. మరి ఈ మగవాళ్లకు వీర్యం తక్కువ ఉంది అంటారు, అలాంటి వాళ్ళు ఏమన్నా వారికి ఏమన్నా మీరు ఇచ్చే సలహాలు?
1: దానికి దాన్ని పరీక్షించి చూస్తాము, అసలు వీర్యమే ప్రొడక్ట్ వీళ్ళకి లేదా, లేకపోతే వారికోసీలు ఉందా, హెర్నియా ఉందా అని, అలాంటివి నెక్స్ట్ వాళ్ళకి ఒక మేల్ డాక్టర్ తో, మగ డాక్టర్ తోటి పరీక్షించి ఫలాని ప్రాబ్లం ఉంది, ఫలాని ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. ఒక 3 నెలలు వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది, 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ వీర్యం పరీక్ష చేస్తారు. అది బాగుంది అంటే ఇంకా న్యాచురల్ గా ట్రై చేయండి అని చెప్తాం, సహజ సిద్ధంగా మీరు సంతానాన్ని కోసం ట్రై చేయొచ్చు అని చెప్తాం.
0: మరి వీళ్ళు ఈ మందులు వాడుతున్నంత సేపు, భార్య భర్త ఇద్దరు వచ్చిన తర్వాత సంతానం కోసం మెడిసిన్స్ వాడుతున్న కొద్దిసేపు వీళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు అనే సూచన మీరేమైనా ఇస్తుంటారా?
1: ఆల్కహాల్ అంటే స్మోకింగ్, ధూమపానం, మద్యపానం రెండు తగ్గించమని చెప్తాం, ఎందుకంటే వాటి వల్ల వీర్యం కౌంట్ తగ్గిపోతుంది. సో అందుకే రెండు తగ్గిస్తే మంచిది, అట్లీస్ట్ గర్భం వచ్చేంత వరకే తగ్గించండి అని
0: చెప్తుంటారా మీరు? అది సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా మేడం దాంట్లో?
1: మగవాళ్ళ లోపం ఉంటే 90% సక్సెస్ అవుతుంది. సో మెజారిటీ సక్సెస్ అవుతుంది, ధూమపానం మద్యపానం తగ్గించండి అని చెప్తాం. వాళ్ళల్లో కూడా మిగతా జీవనశైలి మార్పులు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సన్నగా అవ్వాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే తగ్గించుకోవాలి, డైట్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, అంటే అతిగా స్వీట్లు ఎక్కువగా, నెయ్యితో సంబంధించినది ఎక్కువగా తినటం, జంక్ ఫుడ్, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, మంచూరియాలు, కొంచెం ఇలాంటివి నాన్ వెజ్ అనేది తగ్గించమని చెప్తాం. వాళ్ళని కూడా ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవన్నీ చేస్తే ఏంటంటే బాడీలో హార్మోన్స్ బాగుండి వీర్యం బాగా ప్రొడక్షన్ ఉంటుంది, మంచి రకాల వీర్య కణాలు ఉంటుంది, మంచి రకాల వీర్య కణాలు ఉంటే గర్భం తొందరగా వస్తుంది.
0: మరి ఈ సూచనలు, ఈ సలహాలు ఇవన్నీ సంతాన సాఫల్య కేంద్రంలో
1: ప్రతి డాక్టర్ గారు ఇద్దరిని జంటను లోపల కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా చెప్తారు, గర్భం రావాలి అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కౌన్సిలింగ్ చేస్తారు, ఇద్దరికి చెప్తారు ఇది ఇది పద్ధతి.
0: ఈ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు వినే అవకాశం ఉందంటారా మేడం?
1: ఇప్పుడు సంతాన సాఫల్యం వరకు వచ్చారంటే వాళ్ళు పిల్లలు లేక ఎంతో బాధతో వస్తూ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్స్ అలా పాటిస్తారు అండి.
0: మరి మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎంతమంది ఈ పాయింట్స్ మీరు చెప్పిన వాటిలో ఎంతమంది సక్సెస్ అయి ఉంటారు?
1: చాలా వరకు అందరూ ఫాలో అవుతారు, ఇప్పుడంతా చేంజ్ వచ్చేసింది, ఎందుకంటే సంతాన సాఫల్యం ఇంతకుముందు ఓన్లీ పల్లెటూరులో ఇప్పుడు పిల్లలు లేరని, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళలోనే ఎక్కువగా పిల్లలు లేకుండా పోతున్నారు.
0: దానికి కారణం ఏమంటారు మేడం? అసలు
1: అందరం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి, పెళ్లిళ్ళు లేట్ గా చేసుకుంటాం, ఇంత రోజుల్లో 18 ఏళ్లకి, 16 ఏళ్లకి, 20 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు పుట్టి చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు 25 ఏళ్ళు అయితే గానీ పెళ్లి కావట్లేదు, ఆ 25 ఏళ్ళు వచ్చేసరికి ఎడ్యుకేషన్ స్ట్రెస్, పోటీ పరీక్షలు రాయాలి, వీళ్ళు మంచి మార్కులు రావాలి, స్ట్రెస్, పీరియడ్స్ సరిగ్గా రావు, ఓవులేషన్ సరిగ్గా ఉండదు. ఆ టైంలో మనం అంత పట్టించుకోం వాటి గురించి, పెళ్ళైతే చూద్దాంలే, పెళ్ళైతే చూద్దాం, పెళ్ళి అయ్యేసరికి 28-29 సంవత్సరాలు అవుతుంది, అప్పటికి గుడ్ క్వాలిటీ కూడా, నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల తద్వారా వచ్చే స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, బాస్ తిడతారనో అరుస్తారనో, ఉద్యోగాలు తొందరగా లేకపోవాలి.

0: ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే అండం సరిగ్గా విడుదల.
1: అంటే ఈ సంతానలేమి కారణాలకు కూడా ఈ స్ట్రెస్ కూడా, స్ట్రెస్ కూడా పనిచేస్తుంది.
0: బాడీలో హార్మోన్స్ సమతుల్యత పోతుందన్నమాట. స్ట్రెస్ లో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, దీనివల్ల మిగతా హార్మోన్స్ అన్ని కూడా సమతుల్యత కోల్పోతాయి.
1: అంటే ఈ స్ట్రెస్ కూడా ఒక కారణం అంటారు సంతానలేమికి. ఓకే, మరి మేడం ఈ పురుషుల్లో ఈ వీర్య కణాలు వృద్ధి చెందటానికి ఇంత కౌంట్ అని చెప్తారు, సంతానం కలగటానికి ఇంత కౌంట్ ఉండాలంటారు. ఆయా పరీక్షలు మీరు ఏ విధంగా చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు?
0: ఇప్పుడు వీర్య కణాలు పరీక్ష చేయాలంటే 2 రోజులు భార్యాభర్తలు ఎడంగా ఉండి ఒక ల్యాబ్కి వెళ్ళి వీర్యం ఇవ్వాలి అని చెప్తాం. 2 రోజులు భార్యాభర్తల సంభోగం లేకుండా వెళ్ళి ఒక ల్యాబ్ లో, ఎక్కడైతే వీర్య కణాలు పరీక్ష చేస్తారో ఆ ల్యాబ్ లోనే వెళ్ళి వీర్యం ఇవ్వాలి. వీర్యం ఇస్తే వాళ్ళు అక్కడ ఒక మైక్రోస్కోప్ కింద వీర్యం ఎంత ఉంది ఏంటి పరీక్షించి ల్యాబ్ లో అన్ని పరీక్షలు చేసి ఇంత వీర్యం మీకుంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, బాగుందా అని ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మేము చెప్తాం రిపోర్ట్ అంతా బాగుందంటే మీకు ఏం ప్రాబ్లం లేదు. వీర్య కణాల పరీక్ష ఒక్కటే మగవాళ్ళకి మనం చేసేది,
1: ఏ పరీక్ష లేదు, అదొక్కటే. ఆ ఒక్క పరీక్షకే రావాలి,
0: ఒక్క పరీక్షకే రారు వాళ్ళు,
1: ఆ ఒక్క పరీక్షకే రావాలి. అంటే మహిళలకే ఎక్కువ ఉన్నాయి,
0: మహిళలకే మనకి ఎక్కువ ఉన్నాయి. వీర్య కణాల పరీక్ష ఒక్కటే వాళ్ళకి మగవాళ్ళు.
1: ఒక ఈ ఐవిఐ పరీక్ష గానీ ఐయుఐ పరీక్ష గానీ ఇవి కూడా చేసేది కూడా ఆడవాళ్ళకే,
0: అన్ని ఆడవాళ్ళకే.
1: ఒక్క వీర్య పరీక్ష ఒక్కటే పురుషులకు చేసేది, ఇంకేం లేదు వాళ్ళ కౌ. అది కూడా ఒక కౌంటింగ్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి ఇస్తారు. ఒకవేళ పురుషులు ఎవరికన్నా వీర్య కణాలు కొంచెం కౌంట్ తక్కువ ఉంది అనుకోండి, అలాంటి వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: పెడతాం వాటికి, ఒక 3 నెలలు ట్రీట్మెంట్ ఇస్తాం వాళ్ళకి. ఆ 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ వీర్యం పరీక్ష రిపీట్ చేస్తాం, ఏమన్నా పెరిగిందా లేదా అని. పెరిగితే మాత్రం ఓకే యూ కెన్ గో న్యాచురల్ గా ట్రై చేయండి, లేకపోతే మెడిసిన్స్ ద్వారా ఇట్లా ఐవిఎఫ్ అని. ఇంకా తక్కువగా ఉందంటే నెక్స్ట్ ఇంకొక మేల్ డాక్టర్ తో పరీక్షించి ఏమన్నా బయట అండం వాళ్ళ యొక్క పురుష కణాలు బీజాల దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి నెక్స్ట్ స్టేజ్ అన్నమాట.
1: అంటే వాళ్ళకు కూడా గడ్డలు గానీ బుడగలు గానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా మేడం? వాటికి పురుషుల్లో కూడా ఉంటుంది అలాంటి సమస్య. మరి అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ సంతానలేమికి కొంత దూరమే ఉంటుంది కదా, వాళ్ళకు ఎలాంటి చికిత్స చేస్తారు మేడం అలాంటి ఉన్నప్పుడు? ఆపరేషన్ చేసిన అనంతరం మళ్ళీ ఈ ట్రీట్మెంట్ మొదలు పెడతారా?
0: మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, వీర్యం పరీక్ష, మళ్ళీ ల్యాబ్ లో టెస్ట్. ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత నార్మల్ ఉందంటే ఓకే సక్సెస్ అయింది, వీర్యం బాగుంది, ట్రై చేయొచ్చు వాళ్ళు ప్రెగ్నెన్సీకి.
1: ఓకే మేడం, ఓకే థాంక్యూ మేడం. ఓకే మేడం, మరి ఇప్పుడు మహిళల్లో పీసీఓడి ఎక్కువగా ఉంటుంది, మరి ఇది ఏ వయసు వారికి వస్తుంది, ఇది సంతానలేమికి ఇది కూడా ఒక కారణం కావచ్చా?
0: పీసీఓడి అనేది ఇప్పుడు ఇన్సిడెన్స్ పెరిగిందనే చెప్పాలండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. అంటే ఇది ఇప్పుడు నానుడి భాషలో ఏమంటారంటే నీటి బుడగలు ఉన్నాయి అని అంటారు. జనరల్ గా మాకు ఓపీడీలకు వస్తారు, మేడం నాకు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు, తగ్గాయో పెరిగాయో చూడండి అని అంటారు. ఈ నీటి బుడగలు ఉండటం వల్ల ఏంటంటే అండం అనేది రిలీజ్ అవ్వకుండా చేస్తుంది, అన్ని చిన్న చిన్న చిన్న గుడ్ల మీద నీటి బుడగల్లాగా ఉంటుంది. వీటి వల్ల అండం విడుదల అవ్వకపోతే గర్భం రాదు, అండం విడుదలైతేనే మనకి గర్భం వస్తుంది.
1: అంటే అది అది పీసీ అక్కడ నీటి పొడుగులు ఉండేది అండం దగ్గరే ఉంటాయా మేడం? ఉంటాయి. ఓకే,
0: కానీ ఆ ఓవరీస్ లో ఉంటాయి నీటి పొడుగులు అనేవి. మనకి 2 గుడ్ల సంచులు ఉంటాయి, 2 వైపులో, కుడివైపు గుడ్ల సంచి ఉంటుంది, ఎడమవైపు గుడ్ల సంచి ఉంటుంది. 2 గుడ్ల సంచులు ఉంటాయి, ఓవరీస్ అంటారు వాటిని. వాటిలో మనకి ప్రతి నెల ఏదో ఒక గుడ్డు సంచి నుంచి ఒక గుడ్డే మనకి రిలీజ్ అవుతుంది, కుడివైపు నుంచి గాని ఎడమ వైపు నుంచి గాని ఒక్క గుడ్డే రిలీజ్ అయింది మనకి. ఆ ఒక్క గుడ్డే మనకి ఫలదీకరణం జరిగి పిండంగా ఏర్పడాలి. సో మనకి నెలలో ఒక్క పిండమే, ఒక్క అండమే రిలీజ్ అవుతుంది, అదే ఒక్క అండమే పిండంగా ఫామ్ అవ్వాలి. ఆ పిండం వస్తేనే మన గర్భిణీ వస్తుంది మనకి. ఆ ఒక్క అండం కూడా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది, దాన్ని ఓవులేషన్ అంటాం మనం. రిలీజ్ అవ్వకుండా చేసేది ఈ పీసీఓటి అనమాట. నీటి గొడుగులు ఉండటం వల్ల అండం అనేది విడుదల అవ్వదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అసలు ముట్టే రాదు వాళ్ళకి, అండం విడుదల అవ్వదు కాబట్టి ముట్టు రాదు వాళ్ళకి.
1: అలాంటప్పుడు మీ దగ్గరకు వస్తుంటారు?
0: ఇది పెళ్లి గాని పిల్లలకు కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం. పీసీఓడి పెళ్ళైన వాళ్ళకే కాదు, సపోజ్ పెద్ద మనిషి

0: పదకొండేళ్లకు అవుతారు. ఆ తర్వాత మేడం మాకు ఒక సంవత్సరం బాగా వచ్చాయి తర్వాత నుంచి అసలు ముట్టలే రావట్లేదు, ట్యాబ్లెట్ వేసుకుంటేనే మాకు డేట్ వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అది 6 నెలలైనా సంవత్సరమైనా అసలు మాకు డేటే రాదు అని ముట్టే రాదు అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం స్కానింగ్ చేస్తే ఈ పీసీఓడి అనేది బయటపడుతుంది. ఈ పీసీఓడి ఉంటే ఏమిటంటే అసలు అండం విడుదల అవ్వదు, ముట్టు రాదు, హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి పై పొట్ట అంటాం, పొట్ట పెరుగుతూ ఉంటుంది మనకి. దీని వల్ల ఏంటంటే ఆడతనం తగ్గిపోయి మగతనం బయటపడుతుంది మనకి. అంటే మగవాళ్ళలాగా ఏంటి గడ్డాలు మీసాలు వస్తాయి, అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా పెరుగుతుంది. ఉండవలసిన చోట జుట్టు కాకుండా అన్వాంటెడ్ అవసరం లేని చోట ఎక్కువగా పెరుగుతుంది. అంటే పై పెదవి మీద జుట్టు పెరగటము, గడ్డానికి జుట్టు గడ్డాలు రావటము, ముట్లు నెల నెల రక్కపోవడము, ఛాతి మీద జుట్టు రావటము, మనకి హెయిర్ ఫాల్, మనం పైన జున్న జుట్టు ఎక్కువ ఊడిపోతూ జడేసుకుంటే మేడం ఇంతింత జుట్టు ఊడుతుంది అని అంటాం మనం. సో మనకి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ పీసీఓడి అనమాట. ఇవన్నీ ఒకదానికి సంబంధం ఉంటుంది మన బాడీలో ఒక్కొక్క హార్మోన్ కి. సో ఒకసారి నీటి బుడగలు వస్తే అది మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది, దానికి పర్మనెంట్ వైద్యం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఏదన్నా మనకి దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఎలా మనం బీపీ షుగర్ థైరాయిడ్ కి మనం లైఫ్ లాంగ్ ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, పీసీఓడికి కూడా అంటే ఒకసారి వస్తే మనకి అది మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఎట్లా మనకి అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చిన రోజు కంట్రోల్లో ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే మళ్ళీ వస్తాయి, పిల్లలు పుడితే తగ్గిపోతాయి. మళ్ళీ ఒక పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో కొంతమందికి మళ్ళీ వస్తుంది పీసీఓడి, కొంతమందికి అది కూడా రాకుండా పోవచ్చు. ఈ పీసీఓడిని అశ్రద్ధ మనకి పిల్లలు పుట్టారుగా మేడం ఇంకెందుకు మనం చూపించుకోవాలి అని కొంతమందికి సలహా వస్తుంది ఆడవాళ్ళకి. ఇప్పుడు మనం గర్భసంచి ఏంటి ఓన్లీ పిల్లల కోసమే ఉంచుకుంటున్నాం గర్భసంచి, ఇంకేంటి మేడం నాకు 35 ఏళ్ళు వచ్చేసాయి, 3 పిల్లలు పుట్టారు, నేను పిల్లలు లేకుండా చేయించుకున్నాను, నాకేంటి మేడం డేట్లు రాకపోతే హాయిగా ఉంది, నాకు నెల ముట్ట అయిపోయి నాకు బ్లీడింగ్ అయ్యి నీరసం వస్తుంది అంటారు. అది అంతా ఒక అపోహ అది. మనకి డేట్ 35 ఏళ్ళైన తర్వాత మనకి సరిగ్గా డేట్స్ రాకపోతే మనం స్కాన్ చేయించుకొని పీసీఓడి ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం తీసుకోకపోతే ఏంటంటే బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల మనకి ఒక 5-10 ఇయర్స్ లో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది మనకి. ముందు షుగర్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రెండ్ బీపీ వచ్చేస్తుంది వెంటనే. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ స్టేజ్ లో అయినా పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ట్రీట్మెంట్ తీసుకోవాలి.
1: మీరు ఇంతవరకు మహిళల్లో సంతానలేమి కారణాలు చికిత్స నివారణ చర్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వి లక్ష్మీ కళ్యాణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి భూసారపు శైలజ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: కార్యక్రమంలో సినిమా పాట విందాం. యోగి చిత్రం కోసం టిప్పు సునీత పాడిన పాట.

తిరుగుతు పాట బాడీగార్డ్ చిత్రం కోసం శ్రీవర్ధిని రాహుల్ నంబియార్ పాడిన పాట విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్

0: వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్ గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్ రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరుదేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलगे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कम्प्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ శాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని

0: మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, కిసాన్ వాణి

0: ఈనాటి కిసాన్ మణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలల్లో వెన్న శాతం పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి కిష్టం శెట్టిపల్లి పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయమిద్దాం.
1: ఇటీవల కాలంలో వ్యవసాయంలో ఒడిదుడుకులు రావడంతో చాలామంది పశుపోషణ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి అందులో ముఖ్యంగా కోళ్ళ పెంపకం, పశువుల పెంపకం ఇట్లాంటివి చేపట్టి చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. పాడి పరిశ్రమను కూడా చేపట్టి చాలామంది

0: పాడి ద్వారా, వాటి సంతతి ద్వారా కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. మరి ఈ పాడి ద్వారా లాభాలు ఆర్జించినటువంటి పశుపోషకులు పాలలో దిగుబడి సాధించినప్పటికి కూడా అందులో వెనశాతం లేక దాని ద్వారా కూడా రేటు రాక నష్టపోవడం జరుగుతుంది. ఈ పాలల్లో వెనశాతం పెంచాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ పశువుల్లో రేబీస్ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎటువంటి టీకాలు తీసుకోవాలి? ఒకవేళ వ్యాధి సంక్రమిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కేఎస్ పల్లి పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ కుమార్ గారు మన ముందున్నారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, మరి ముఖ్యంగా ఇవాళ చాలామంది రైతులు పాల మీద ఆధారపడి, పాడి మీద ఆధారపడి వాటి సంతతి ద్వారా కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ పాలల్లో వెన్న శాతం పెరగాలి అంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి రైతు స్థాయిలో?
1: పాలల్లో పాల ధర అనేది ఎప్పుడైనా సరే పాలల్లో ఉండే వెన్న శాతాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. కాబట్టి పాలల్లో ఉండే వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ పాలలో ఉండే వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. ఏమిటంటే, మనకు తెలిసిన విషయమే, ఆవుల కంటే గేదె పాలల్లోనే వెన్న శాతం అనేది అధికంగా ఉంటుంది. ఈ వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశాలు వచ్చి ముఖ్యంగా జన్యుపరమైన సామర్థ్యం, అలాగే పశువు యొక్క జాతి, దాని వయస్సు, ఈతల సంఖ్య, వాతావరణము, అవి తీసుకునే ఆహారం అంటే మేత, ఇవన్నీ వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశాలు. మనం చూసుకున్నట్లయితే మొదటిది జన్యుపరమైన సామర్థ్యం. జన్యుపరమైన సామర్థ్యం అంటే మనకు తెలిసిందే, సాధారణంగా ఒక ఎక్కువ పాలిచ్చే గేదెకి సంబంధించిన సంతతి ఏదైతే ఉందో దానికి అది జన్యుపరమైన లక్షణం కాబట్టి వాటికి పుట్టిన సంతతికి కూడా ఎక్కువ పాలిస్తాయి. అలాగే తల్లి పశువుకు కనుక పాలల్లో వెన్న శాతం ఎక్కువగా వచ్చే లక్షణం ఉన్నట్లయితే అది జన్యుపరమైన లక్షణం కాబట్టి దాని సంతతికి కూడా పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం వెన్న శాతం మీద మనము ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే అలాంటి పశువులనే మనం ఎంచుకోవాలి తీసుకునేటప్పుడు. అలాగే పశువు యొక్క జాతి, విదేశీ కానీ లేకుంటే సంకరజాతి పశువులు కానీ, విదేశీ జాతి పశువుల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉండొచ్చు. అంటే మనకు తెలిసిందే జెర్సీ ఆవులు కానీ, హాల్స్టీన్ ఫ్రిషియన్, హెచ్ఎఫ్ ఆవులు కానీ ఉంటాయి. ఇవి విదేశీ జాతి ఆవులు. వీటిల్లో పాల దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వెన్న శాతం అనేది తక్కువ ఉంటుంది. మన దేశీ జాతి ఆవుల్లో కానీ పశు గేదెల్లో కానీ పాల దిగుబడి తక్కువ ఉన్నా కూడా వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వయస్సు అనేది కూడా ప్రభావితం చేస్తుంది వెన్న శాతాన్ని. పశువు యొక్క వయస్సు పెరిగే కొద్దీ వెన్న శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే పశువు ఈనిన తర్వాత మొదటి 3 నుంచి 5 రోజుల వరకు పాలల్లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. తర్వాత 2 నుంచి 3 మాసాల వరకు పాల దిగుబడి అనేది ఈనిన తర్వాత 2 నుంచి 3 మాసాల వరకు పెరుగుతూ పోతుంది. పాల దిగుబడి పెరుగుతూ ఉంటుంది, వెన్న శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. 2 మాసాల తర్వాత పాల దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది, వెన్న శాతం పెరుగుతూ ఉంటుంది. అంటే మనకు పశువు ఎండిపోయే సమయానికి, అంటే పాలు అయిపోయిన తర్వాత, అంటే ఆ సమయానికి పాల దిగుబడి అనేది తక్కువ ఉంటుంది, చివరికి వచ్చేసరికి వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాతావరణం. వాతావరణం కూడా బాగా వెన్న శాతం మీద ఎక్కువ ప్రభావితం చేస్తుంది. వాతావరణం కూడా వేసవికాలంలో 10 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 0.1 నుంచి 0.2% ఫ్యాట్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. మనకు పీక్ సమ్మర్లో, అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఏప్రిల్ మే నెలలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వెన్న శాతం అనేది బాగా తగ్గిపోతుంది. అందుకే మనకు సాధారణంగా వేసవికాలంలో పాలల్లో వెన్న శాతం తక్కువ, చలికాలంలో పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలన్నీ, వాతావరణం కానీ, పశువు యొక్క జాతి, జన్యుపరమైన సామర్థ్యం, అలాగే వాటి వయస్సు, ఇవన్నీ కూడా మనం నియంత్రించలేనివి. మన చేతుల్లో పాడి పశువుల యజమానులు వాళ్ళ చేతిలో లేనివి. కానీ మన చేతుల్లో ఉండి మనం నియంత్రించగలిగిన ఒకే ఒక అంశము ఆహారం. వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశము ఆహారం. ఆ ఆహారంలో చిన్న చిన్న మార్పులు గనక పాడి పశువుల యజమానులు చేసినట్లయితే ఈ వెన్న శాతాన్ని పాలల్లో పెంచుకునే అవకాశం ఉందన్నమాట. తద్వారా తనకు అనువైన ధరకు పాలను రైతులు అమ్ముకోవచ్చు అన్నమాట. ఈ ఆహారంలో చేయవలసిన మార్పులు, చిన్న చిన్న మార్పులు ఏంటంటే, ముందుగా ప్రతి పాడి రైతు యజమాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పశువుకు, ఆవు కానీ గేదె కానీ, వాటికి ఇచ్చే మేతలో 1/3లో 2 వంతులు మాత్రమే పచ్చిమేత ఉండాలి, మిగిలిన 1/3 వంతు, అంటే 1 వంతు తప్పనిసరిగా ఎండుగడ్డి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ సమయంలో పచ్చిమేత అందుబాటులో ఉంది కాబట్టి ఎండుగడ్డిని వేయకుండా కేవలం పచ్చిమేతను మాత్రమే వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పచ్చిమేతలో మాయిశ్చర్ కంటెంట్, అంటే తేమ శాతం అధికంగా ఉంటుంది,

పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే పీచు పదార్థం తక్కువగా ఉంటుందో పాలల్లో వెన్న శాతం రాదు. కాబట్టి ఖచ్చితంగా అదొక థంబ్ రూల్ లాగా రైతులు అనేది గుర్తుపెట్టుకోవాలి. వేసే మేతలో పశువులకి 2 వంతులు పచ్చి మేత, 1 వంతు ఎండుగడ్డి అనేది తప్పనిసరిగా వేయాలి. ఈ పచ్చి మేత వేసేటప్పుడు కూడా కొంతమంది దగ్గర గడ్డి కోసే యంత్రాలు అంటే చాఫ్ కట్టర్స్ ఉంటాయి రైతుల దగ్గర. ఈ గడ్డి కోసే యంత్రాల ద్వారా ఈ పచ్చి మేతను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. అవి అంగుళం సైజు వరకు కట్ చేసినట్లయితే వాటికి బాగానే ఉంటుంది. అట్లా కాకుండా అంగుళం కంటే తక్కువ సైజు, 1.5 సెంటీమీటర్ అంత చిన్న సైజులో గనక మేతను కట్ చేసినట్లయితే గడ్డి కోసే యంత్రాల ద్వారా అంటే చాఫ్ కట్టర్స్ వాటితో కట్ చేసినట్లయితే పశువుల్లో పాలల్లో వెన్న శాతం తగ్గే అవకాశం ఉంది. అందుకని వాటి పరిమాణం అంగుళం కంటే తగ్గకుండా చూసుకోవాలి. అలాగే ఎటువంటి పశుగ్రాసాలను అందించాలంటే ఈ జొన్న, మొక్కజొన్న ఏది అందుబాటులో ఉన్నప్పటికీ లెగ్యూమ్ జాతి అంటే పప్పు జాతి పశుగ్రాసాలు అనేవి 50% వరకు ఉండే విధంగా చూసుకోవాలి. వాటిని కూడా పూత దశలోనే కోయాలన్నమాట. ఈ పచ్చి మేత తర్వాత ఎండుగడ్డి, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పాల విషయంలో, పాలల్లో ఉండే వెన్న శాతం విషయంలో. ఎందుకంటే రోజులో 9 నుంచి 10 గంటల వరకు ఆ ఎండుగడ్డి అనేది పశువుకు అందుబాటులో ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎండుగడ్డి గురించి చెప్తున్నానంటే ఎండుగడ్డిని ఎంత ఎక్కువసేపు నమిలి పశువు ఎంత ఎక్కువ నెమరేస్తుంది అనుకోండి, వాటికి ఎంత ఎక్కువ నెమరేస్తే అంత ఎక్కువ లాలాజలం స్రవించి తద్వారా పాలల్లో వెన్న శాతం పెరిగే అవకాశం ఉందన్నమాట. తర్వాత మనకు ఇందాక మీరు దానా గురించి చెప్పారు, ప్రతి పాడి రైతు పశువులకు, పాలిచ్చే పశువులకు కేవలం ఎండు మేత పచ్చిగడ్డి కాకుండా ఖచ్చితంగా దానా కూడా వాటితో పాటు తప్పనిసరిగా వాడాలి, ముఖ్యంగా పాలిచ్చే పశువులకు. ఈ దానా విషయంలో ఏంటంటే సాధారణంగా మొలాసిస్ కలుపుతుంటారు దానాలో, అది 10 నుంచి 15% కంటే పెరగకూడదు మొలాసిస్ కంటెంట్. మొలాసిస్ 15% మించిందంటే వెన్న శాతం తగ్గుతుంది. అందుకని మొలాసిస్ విషయంలో 10 శాతంకు 15% కంటే పెరగకుండా చూసుకోవాలి. అలాగే దానా ఇచ్చే టైమింగ్స్ అనమాట. ఇప్పుడు రైతు సోదరులు సాధారణంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి దానాన్ని పెడతారు. ఇప్పుడు మనం అదే దానాన్ని దాని పరిమాణం ఏం పెరగకుండా 4-5 సార్లు గనక కొద్ది కొద్దిగా ఇచ్చినట్లయితే పాలల్లో వెన్న శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకే 1-2 సార్లు ఇచ్చే కంటే 4-5 సార్లు ఇచ్చి తక్కువ పరిమాణంలో ఇస్తే వెన్న శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రైతులు కొంతమంది అవగాహన లేక దానాన్ని నీళ్ళల్లో కలిపిస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు, దానాన్ని నీళ్ళల్లో కలపకుండా కేవలం తడి చేయాలంతే. దానాన్ని కొంచెం నీటితో తడిపి మాత్రమే దానాన్ని అందజేయడం వల్ల వెన్న శాతం పెరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏది, చాలామంది రైతులకు అవగాహన ఉండదు. ముందుగా దానా వేయాలా లేకుంటే మేత వేయాలా? ముందు దానా వేసి తర్వాత మేత వేస్తారు. అలా చేయడం వల్ల ఎప్పుడు పాలల్లో వెన్న శాతం పెరగదు, పాల దిగుబడి కూడా పెరగదు. ఎండుగడ్డి కానీ లేకుంటే పచ్చి మేత కానీ పశువుకు ఇచ్చిన 2 గంటల తర్వాత మాత్రమే దానాను అందజేయాలన్నమాట. అలాగే ఈ దానాలో కొన్ని చిన్న చిన్న ఫీడ్ అడిటివ్స్ కలపడం వల్ల మనము వెన్న శాతాన్ని పెంచుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే బైపాస్ ప్రోటీన్ అధికంగా ఉండేది, రైతులకు అందుబాటులో ఉండేది ఈ పత్తి చెక్క. ఈ పత్తి చెక్కను రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు దానాలో కలిపిచ్చినట్లయితే ఖచ్చితంగా పాలల్లో వెన్న శాతం అనేది పెరుగుతుంది. కేవలం పత్తి చెక్కనే కాదు, నూనె తీసిన నువ్వులు కానీ లేకుంటే కొబ్బరి చెక్క, వేరుశనగ చెక్క, వీటన్నిటిలో ప్రోటీన్ అధికంగా ఉన్నటువంటి ఏవైనా సరే వాటిని మనం వేస్ట్ చేయకుండా, వ్యర్థ పదార్థాల కిందకి వదిలేయకుండా వాటిని నానబెట్టి మరుసటి రోజు పశువుకు ఇచ్చినట్లయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. అలాగే బేకింగ్ సోడా అంటారు, అంటే వంట సోడా, దాన్ని కూడా 120 గ్రాముల నుంచి స్టార్ట్ చేసి రోజుకు 240 గ్రాముల వరకు బేకింగ్ సోడాను దానాలో కలిపి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా పాలల్లో వెన్న శాతం అనేది పెరుగుతుంది. అలాగే పాలల్లో వెన్న శాతానికి కానీ పాల దిగుబడికి కానీ ఎంతో అవసరమైన ఖనిజ లవణాలు, మినరల్స్ కొన్ని ఉంటాయి, విటమిన్ ఏ కానీ, కాపర్, అయోడిన్ ఇలాంటివన్నీ, కొబాల్ట్, ఇలాంటి ఖనిజ లవణాలు చాలా అవసరం పాలు దిగుబడి పెరగాలన్నా, పాలల్లో వెన్న శాతం పెరగాలన్నా. వీటిని ఖనిజ లవణ మిశ్రమం ద్వారా అంటే మినరల్ మిక్స్చర్ అంటారు, రైతుల భాషలో ఎముకల పొడి అంటారు. దీన్ని రోజు 50 గ్రాముల చొప్పున ఇచ్చినట్లయితే పశువుకి పాలల్లో వెన్న శాతం పెరగవచ్చు. ఇవన్నీ ఆహారంలో మనం చేసే చిన్న చిన్న మార్పులు, తక్కువ ఖర్చుతో కూడినవి. వీటి వల్ల మేతలో మార్పులు చేసినట్లయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. ఇవి కాకుండా రైతులు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకు ఎక్కువ ఉష్ణోగ్రతకు పశువు గనక గురైందంటే పాలుగా దిగుబడి కానీ వెన్న శాతం కానీ తగ్గుతుంది. కాబట్టి వాటిని సాధారణంగా

0: వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాల్లో పశువుల పాకను నిర్మించాలి. అలాగే గాలి వెలుతురు ప్రసరించే విధంగా పశువుల షెడ్ కానీ పాకలు కానీ నిర్మించుకోవాలి. అలాగే వేసవికాలంలో ముఖ్యంగా ఈ నీటి కుంటల్లో వీటిల్లో పశువులు ఇదే అవకాశం ఇవ్వాలి వాటికి. దానివల్ల వాటి ఉష్ణోగ్రతను అవి తగ్గించుకొని పాల దిగుబడి కానీ వెన్న శాతం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, పాలు పితికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పశువును దాన్ని ఉత్తేజపరచకుండా, అంటే పశువును కొట్టడం కానీ లేకుంటే అది ఎగ్జైట్ అవ్వకుండా చూడాలన్నమాట. అలా చేయడం వల్ల పాల దిగుబడి వెన్న శాతం తగ్గే అవకాశం ఉంది. అలాగే దూడ మరణించినా కానీ పాలు పితికే వ్యక్తి మారినా కూడా వెన్న శాతం పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అందుకు దాదాపుగా అలాంటివి జరగకుండా చూడాలి. నేను ఇప్పుడు చెప్పిన విషయం రైతు సోదరులు ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి. దూడ మరణించినా కూడా పాల దిగుబడి పాల వెన్న శాతం తగ్గుతుంది కాబట్టి ముందుగా దూడల మరణాలను మనం అరికట్టాలన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలు పితికేటప్పుడు ఎప్పుడు ముందుగా పితికే పాల కంటే చివరిలో పితికే పాలల్లో, అంటే లాస్ట్ మిల్కింగ్ అంటారు, వాటిల్లోనే వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణంగా మన రైతులు చేసేది ఏంటంటే చివరి పాలను దూడకు వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల వెన్న శాతం ఉండే పాలన్నీ దూడకు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళకు పాలల్లో వెన్న శాతం అనేది తగ్గుతుంది. కాబట్టి ముందుగా దూడకు పాలు వదిలి తర్వాత చివరి మిల్క్, అంటే చివరిగా పితికే పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని పిండి అలాగే సంపూర్ణంగా పాలను పిండాలి. దీనివల్ల వెన్న శాతం పెరుగుతుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం, పాలు లోపల నిల్వ ఉండడం వల్ల పొదుగువాపు వంటి వ్యాధులు వస్తాయి కాబట్టి అలాంటి వ్యాధులు కూడా రాకుండా మనం అరికట్టచ్చు. ఈ రైతు సోదరులు ఈ చిన్న చిన్న మార్పులు చేసి జాగ్రత్తలు పాటించినట్లయితే పాలల్లో వెన్న శాతాన్ని మనం పెంచుకోవచ్చు, అలాగే పాల దిగుబడి కూడా పెంచుకోవచ్చు.
1: సార్, మరి పల్లెల్లో మనం చూస్తుంటాం చిన్న దూళ్లను కుక్కలు కరవడం చూస్తున్నాం. ఒక్కోసారి పెద్ద బర్రెలను కూడా పిక్కలు పట్టుకొని రక్తం కారేట్టుగా ఈ కుక్కలు కరవడం మనం చూస్తున్నాం. దీంతో రేబీస్ వ్యాధి వచ్చి మరి ఆ గేదె కానీ పశువు కానీ కనుక్కోలేని పరిస్థితిలో కరిచినప్పుడు రైతు తగు జాగ్రత్తలు తీసుకోలేని పక్షంలో అది వ్యాధికి గురై, రేబీస్ వ్యాధికి గురై చనిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దూడ పశువు రెండు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుక్క కాటుకు ఏదైతే గురవుతుందో ఆ పశువు నుంచి మనం పాలు కూడా తాగుతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రేబీస్ వ్యాధి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఈ రేబీస్ వ్యాధి ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? వచ్చిన పశువు నుంచి మనం పాలు తీసుకుంటే మనకి ఎటువంటి మరి సమస్య అది ఎదురయ్యే అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా పశువుల నుంచి కానీ జంతువుల నుంచి కానీ ఎక్కువ శాతం వ్యాధులు మనకు సంక్రమించవు అన్నమాట. ఉదాహరణకు మనకు పశువుల్లో గాలికుంటు కానీ, గొంతువాపు, అలాగే లంపి స్కిన్ అంటారు కదా ముద్ద చర్మ వ్యాధి, ఇలాంటి వ్యాధులు అనేవి పశువుల నుంచి మనకు సంక్రమించవు. కానీ కొన్ని రకమైన వ్యాధులు పశువులు కానీ జంతువుల నుంచి కానీ మనుషులకు సంక్రమిస్తాయి. వాటిని ఏమంటారంటే జూనోటిక్ వ్యాధులు అంటారు. వాటిల్లో అతి ముఖ్యమైనది వచ్చి ప్రాణాంతకమైన అతి ముఖ్యమైన వ్యాధి రేబీస్ వ్యాధి, దీన్ని పిచ్చి అని కూడా అంటారు. ఈ రేబీస్ వ్యాధి అనేది కుక్క కాటు వల్ల కానీ లేకుంటే పిల్లుల వల్ల కానీ కోతులు కానీ కొన్నిసార్లు ఎలుకల వల్ల కూడా ఈ రేబీస్ వ్యాధి వస్తుంది. కాకుంటే మెజారిటీ ఎక్కువ శాతం అనేది కుక్క కాటు వల్ల మనం గమనిస్తూ ఉంటాం. మన పల్లెటూరు ప్రాంతాల్లో, పల్లెటూరుల్లో రైతులు సాధారణంగా ఆరు బయట పశువులు ఉంటాయి. రాత్రిపూట పడుకున్న తర్వాత పశువులను పిచ్చి కుక్కలు కరిచి వెళ్ళడం వల్ల ఉదయం లేచిన తర్వాత రైతులు వాటిని గమనించకపోవచ్చు. గమనించరు, కొద్ది రోజులకు తర్వాత ఆ వ్యాధి లక్షణాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎటువంటి లక్షణాలు అంటే ముఖ్యంగా హైడ్రోఫోబియా అంటారు, అంటే మంచినీళ్ళు తాగకపోవడం, నీరు తాగకపోగా నీటిని చూసి భయపడడం, అది ఒక లక్షణం. అలాగే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించడం, అది ఒక ముఖ్యమైన లక్షణం. అలాగే ఎటువంటి మేత మేయకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, అలాగే కాళ్ళు నేలకేసి బలంగా కొట్టడం, ఇవన్నీ రేబీస్ వ్యాధి యొక్క లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఏదైనా పశువు చూపిస్తున్నట్లయితే వెంటనే రైతులు తమ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి ముందు ఆ వ్యాధి రేబీసా కాదా అనే వ్యాధి అనేది నిర్ధారించుకోవాలి. ఒక్కసారి డాక్టర్ లేదా మీ దగ్గరలో ఉన్న వైద్యుడు ఆ వ్యాధిని, ఇది రేబీస్ వ్యాధి అని నిర్ధారించినట్లయితే రైతు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ముందుగా రేబీస్ వచ్చిన సోకిన పశువును అక్కడి నుంచి మిగతా మంద నుంచి సపరేట్ చేయాలి. మిగతా పశువులతో ఉంచినట్లయితే అవి తాగిన నీళ్ళే ఈ పశువులు కూడా తాగిన, ఎందుకంటే అది లాలాజలం ద్వారా ఒక పశువు నుంచి ఇంకొకటి కానీ మనుషులకు కానీ సంక్రమిస్తుంది కాబట్టి ఆ పశువును సపరేట్ చేయాలి, మంద నుంచి పాక నుంచి దూరంగా పెట్టాలి. పెట్టిన తర్వాత డాక్టర్ గారికి చూపించి అది నిర్ధారించినట్లయితే దానికి ఎటువంటి చికిత్స ఉండదు. రైతు సోదరులు గమనించాల్సిన విషయం, ఒక్కసారి రేబీస్ వ్యాధి లక్షణాలు చూపించిన తర్వాత ఎటువంటి చికిత్స ఉండదు. ఆ పశువు మరణించడం తప్ప ఎటువంటి మార్గం లేదు.

0: కాకుంటే రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆ పశువులను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటారు కాబట్టి సాకుతుంటారు. వాళ్ళు అవే మేత మేయట్లేదన్న ఇదిలో వాళ్ళు నోటి ద్వారా మందులు, పొడి మందులు కానీ బెల్లంతో కలిపి నోటి ద్వారా పశువుకు అందజేస్తారు. అలా చేయడం వల్ల మన చేతికి ఉండే గాయాలు, చిన్న చిన్న గాయాల ద్వారా వాటి లాలాజలం నుంచి, పశువుల లాలాజలం నుంచి మన చేతికి ఉండే చిన్న గాయాల ద్వారా మన రక్తంలోకి ఆ రేబీస్ వైరస్ ప్రవేశించి రైతులకు, ఆ యజమానులకు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఎన్నోసార్లు కొంతమంది అవగాహన లేని పశు వైద్య సిబ్బంది, కింది స్థాయి వాళ్ళు ఇలాంటి జబ్బు వచ్చిన పశువులకు ట్రీట్మెంట్ చేయడం వల్ల, నోటిలో మందులు పెట్టడం వల్ల కూడా సఫర్ అయ్యి వాళ్ళు కూడా రేబీస్ వచ్చి మరణించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ రేబీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఒకసారి లక్షణాలు చూపించిన తర్వాత, లేదు మన కళ్ళ ముందే ఒక కుక్క కరిచింది, కుక్క కాటు కరిచింది, అది ఎటువంటి కుక్క అయినా సరే, అది పిచ్చి కుక్క అయినా, లేదు అది మామూలు కుక్క, దానికి ఇంకా పిచ్చి రాలేదు సార్ అంటుంటారు, అయినా కూడా మనం దాన్ని అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎటువంటి కుక్క అయినా సరే దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, అంటే టీకాల కార్యక్రమం, అది ఎలా చేయించుకోవాలంటే, కుక్క కాటు వేసిన రోజు, అంటే కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, 96వ రోజు, ఇలాగా 7 సార్లు గనక టీకాలు మనం చేయించుకున్నట్లయితే ఆ పశువును ఆ రేబీస్ వ్యాధి రాకుండా మనము కాపాడుకోవచ్చు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు పశువుతో పాటు పశు యజమానులు కూడా ఎంతో జాగ్రత్తగా వహించాలి, నిర్లక్ష్యం ఏమాత్రం చేయకూడదు. అలా రేబీస్ వ్యాధి వచ్చిందని ఒక్కసారి వైద్యం నిర్ధారించిన తర్వాత ఆ పశువును చాలా దూరంగా కట్టాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గ్రామాల్లో ఈ పిచ్చి కుక్కలు కనిపించినట్లయితే వాటిని ఇమీడియట్గా ఊరందరూ కలిసి వాటిని నిర్మూలించాలన్నమాట. లేని పక్షంలో అవి చిన్న పిల్లలను కానీ, కరిచిన పశువులను కరిచిన నోరులేని జీవులు కాబట్టి వాటికి మనకు తెలియదు కాబట్టి పిచ్చి కుక్కలను నిర్మూలించాలి. ఈ పిచ్చి వ్యాధి విషయంలో ముఖ్యంగా చాలా అవగాహన కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది ప్రాణాంతకరమైన వ్యాధి, అందుకని చాలా జాగ్రత్తగా వ్యాక్సినేషన్స్ అవి చేయించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: చక్కటి విషయాలు రైతులకు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు పాలల్లో వెన్న శాతం పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి కిష్టం శెట్టిపల్లి పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: జానపద గేయం విందాం.

జానపద గేయం విన్నారు కదా. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం విందాం.

0: ఇటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
1: మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
0: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను

0: తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బిఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ప్రధానంగా ఈ ఆర్బిఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
0: సార్, ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బిఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
1: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
0: యాక్చువల్లీ ఆర్బిఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బిఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బిఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బిఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT, అంటే మొబైల్ హెల్త్ టీమ్. దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బిఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖానా కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బిఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. 2వ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో PSCలో CSCలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ to 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు

0: లేకపోతే ఆర్బీఎస్కి స్టాఫ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లఫ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి ఆ 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడింటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడింటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది 2వ దశ. 2వ దశ దాటుకున్న తర్వాత 3వ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బీఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ
0: రైట్, ఆర్బీఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బీఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీం ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారి ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4Ds తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 టు 6 ఇయర్స్ పిల్లలకు ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. 2వ విజిట్ వచ్చేసి 2 జూలై టు 3 మార్చి అంగన్వాడీస్ 2వ విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4Ds లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుణ్ణి కానీ బాలికని కానీ DAC కానీ లేకపోతే దగ్గరలో ఉన్న PSC కానీ CSC కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి DAC రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సారి విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూలు 1 సారి వెళ్ళడానికి, లేకపోతే అది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారనడానికి ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీ

0: స్టడీస్ రెండు విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమిన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణినే సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
3: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
4: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
5: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University

0: శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్జీ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ పయ్యవలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్, హెడ్స్, డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇన్వైటెడ్ డిగ్నిటరీస్, గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్, మీడియా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు ద ఫస్ట్ కన్వోకేషన్ ఆఫ్ ద CUAP. ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ ఫర్ గ్రేసియస్లీ అక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బ్లెస్సింగ్ దిస్ హిస్టారిక్ అకేజన్. మేడం, వీఆర్ డీప్లీ ఆనర్డ్ టు రిసీవ్ యూ ఆన్ యువర్ మేడన్ విజిట్ టు ద యూనివర్సిటీ యాజ్ ఇట్స్ విజిటర్. యువర్ అగస్ట్ ప్రెజెన్స్ విల్ ఫార్ ఎవర్ రిమైన్ ఏ చెరిష్డ్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ CUAP.
1: స్వాగతోపన్యాసం అనంతరం రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆయా విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
2: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ సీటెడ్ ఆన్ ద డయస్ ఆఫ్ ద డయస్. ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ రిమైన్ ఎచ్డ్ యాజ్ ఎ కీ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్సిటీ. ద రాయలసీమ రీజన్ ఇన్ విచ్ ద యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018 హ్యాస్ ఇమ్మెన్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ ruled by the majestic emperor Sri Krishna Devaraya. The Rayal Sima region is also known for its rich mineral deposits and as a hub of sericulture and horticultural crops. I may also add that Anantapuramu, the city in which the university has been established, is a prominent educational hub with several higher educational institutions like Sri Krishna Devaraya University, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఏ సెంచురీ ఓల్డ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, అపార్ట్ ఫ్రమ్ ఏ హోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెరాల్డ్స్ ఏ న్యూ ఇరా ఇన్ ద స్పియర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టేట్ విత్ ఇన్నోవేటివ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆన్ ద యాన్విల్ which are socially and culturally relevant. The university is poised for rapid growth in the years to come. Higher educational institutions like the Central University of Andhra Pradesh have a great role to play in strengthening the idea of Atmanirbhar Bharat, a self-reliant nation.
1: Anantaram Rashtra Vidya Shaka Mantri Nara Lokesh garu matladutu, neti vidyarthule repati bhavi Bharata nirmatalani, విద్యార్థులు ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
3: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ అట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఇస్ రిమెంబర్డ్ ఫార్ సంథింగ్. దిస్ జనరేషన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. దిస్ ఇస్ యువర్ టైమ్, దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. Never allow your background to define your future. Let your dreams, your hard work and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో నేషనల్ న్యూస్ గురించిన సమాచారం, సినిమా పాట ముందుగా అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. ఎయిమ్స్ నీడిలో ఆర్ఈఎస్ఏ 48 సైంటిస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ సైంటిస్ట్ ద్వారా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 48 పోస్టుల వివరాలు. సైంటిస్ట్ 2 23, సైంటిస్ట్ 2 CRU 6, సైంటిస్ట్ 1 19. విభాగాలు: మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్, ఎండ్రోకైనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెనిక్స్ మెడిసిన్, సిఆర్యు బయోస్టాటిస్టిక్స్, సిఆర్యు క్లినికల్ ట్రయల్స్, బయోటెక్నాలజీ, బయోజెన్మర్మేటిక్స్, బయోటెక్నాలజీ కంప్యూటేషనల్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీడీ, పిహెచ్డి స్టాటిస్టిక్స్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్ తదితరాలు ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 14 జూలై 2026. వెబ్సైట్ www.aiimseexams.ac.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఒక సినిమా పాట విందాం.

0: పెద్ద ఫోజు రండ్రా.
1: అరే బెట్ చేసావండి,
0: వెళ్ళండి.
1: అయ్యయ్యో.
2: కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో నేషనల్ న్యూస్ గురించిన వివరాలు విందాం. ముందుగా భారత ఆర్మీ నూతన చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేత్. భారత సైన్యానికి జనరల్ ధీరజ్ సేత్ బాధ్యతలు స్వీకరించారు. అయితే దేశంలో 37వ చీఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఉన్నటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్ కమాండర్గా చేపట్టారు. ఆర్మల్డ్ కార్ప్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిష్ఠించిన 7వ అధికారిగా ధీరజ్ సేత్ రికార్డు సృష్టించారు. సౌత్ బ్లాక్ లాన్స్లో సైనిక సాంప్రదాయాల మధ్య అధికారికంగా కొత్త ఆర్మీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. 1986 సంవత్సరంలో ఆర్ముడ్ కార్ప్స్లో సెకండ్ లాన్సర్ కమిషనర్ అధికారిగా జనరల్ ధీరజ్ సేత్ ప్రస్థానం ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్గా కూడా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కూడా ఆయనకు ఉంది. సైన్యంలో కీలకమైన సదరన్ కమాండ్, సౌత్ వెస్టర్న్ కమాండ్ రెండింటికి ఆర్మీ కమాండర్గా ధీరజ్ సేత్ వ్యవహరించడం జరిగింది. రక్షణ విభాగంలో ప్లానింగ్, కేపబిలిటీ, డెవలప్మెంట్లో విశేష అనుభవం కలదు. సైన్యం ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. జనరల్ ధీరజ్ సేత్ ఖడక్వాస్లోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ పూర్వ విద్యార్థి. డిసెంబర్ 1986 సంవత్సరంలో భారత సైన్యంలో చేరడం జరిగింది. సౌత్ వెస్టర్న్ కమాండ్ ఢిల్లీ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మరియు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇక తర్వాత

భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ను నియమించడం జరిగింది. భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓలో కీలక నియామం చోటు చేసుకుంది. డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్ కేంద్ర ప్రభుత్వం నియమించింది. పదవి విరమణ చేసిన యు రాజాబాబు స్థానంలో నియమితులైన ఈయన బుధవారం అనగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రస్తుతం డిఆర్డిఓకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ డైరెక్టర్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం. అయితే రక్షణ రంగంలో దాదాపుగా 35 సంవత్సరాలకు పైన విశేష అనుభవం కలిగిన డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు దేశ రక్షణ సామర్థ్యంను పెంపొందించే అనేక కీలక ప్రాజెక్టులలో తన ముద్ర కూడా వేశారు. దేశీయంగా అభివృద్ధి చెందిన తొలి డైరెక్టర్ ఎనర్జీ వెపన్ వ్యవస్థ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఆకా క్షిపణి వ్యవస్థకు సంబంధించిన ఫైబర్ ఆటో గైడెన్స్ టెక్నాలజీ, ఆధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థలో అభివృద్ధిలోనూ ఆయన చేసిన సేవలు విశేష గుర్తింపు పొందాయి. పరిశోధన పత్రంలను ప్రచురించడంలో పాటు సాంకేతిక పుస్తకాలను రచించారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆర్యభట్ట అవార్డు సహా అనేక జాతీయ పురస్కారాలను అందుకున్నారు. భారత రక్షణ పరిశోధన రంగంలో అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తల్లో ఒకటిగా పేరు పొందిన డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం డిఆర్డిఓకు మరింత బలంను చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ గారు స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక వార్షిక స్థూల దేశీయ ఉత్పత్తి ఇందుకు

ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో ఇవాళ జరిగిన 20వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్టమైన రికవరీని సాధించిందని మిశ్రా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఆధారంగా డేటా ఆధారంగానే ఉంటుందని పీకే మిశ్రా వివరించారు. మనం సాధించే ప్రగతిని పథకాల అమలును నిరంతరం కొలవడానికి డేటా ఎంతో అవసరమని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి డేటా ఆధారిత నిర్ణయాలే దిక్సూచిగా మారనున్నాయని పేర్కొనడం జరిగింది. ఇవి ఈనాటి జాతీయ వార్తలలోని కొన్ని వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్టపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose,

0: you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature.
1: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
2: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए हैं. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी, शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
1: క్షయవ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా, అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీ రామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
3: కల్ మన్రేగా కా సమాపన్ హో గయా ఔర్ మన్రేగా సే బహుత్ బెహతర్ యోజనా జిస్మే 100 దిన్ నహీ 125 దిన్ కా రోజగార్ మాంగనే పర్ మజ్దూర్ బహనో ఔర్ భాయియో కో దియా జాయేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఆజ్ సే లాగూ హో గయీ. అకేలే కేంద్ర సర్కార్ నే

0: 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है। इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गाँव को बनाने में सहायक सिद्ध होगी।
1: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్దం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి T20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడవ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్ హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల T20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్ ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమందిరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా 3 మార్ చిత్రం కోసం శ్రీరామ చంద్రప్రభు పాడిన పాట విందాం.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

తర్వాత సంగారెడ్డి జిల్లా హాతినూరు మండల్ చిద్దులు నాగారం నుంచి దొడ్డ దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ విక్రాంత్ జగన్ రాజేశ్వర్ లక్ష్మీ దుర్గయ్య దుర్గారావు కృష్ణవేణి గారు కూర్చున్నారు. దొంగ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం దొంగ చిత్రం నుంచి పాటను వినిపిద్దాం.

తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత గారు కోరుచున్నారు. ఏ వండే శ్రీవారి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

తర్వాత ఆర్ రఘువీర్ సింగ్, సుగ్నాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ గారు నమస్తే సార్ అని ఉత్తరం ద్వారా తెలియజేశారు. నమస్తే అండి. గీతామాలిక శ్రోతలు కోరిన పాటల కార్యక్రమంలో భాగంగా కంచే సినిమా నుంచి అటు ఇటు అనే పాటను వినిపించనని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం పాటను వినిపిద్దాం.

హైదరాబాద్ పట్టణం. సికింద్రాబాద్ కనోజీగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జహ్నవి, సాయి పల్లవి, మౌనిక, శ్రీనిధి గారు కోరుచున్నారు. పాటను ప్రసారం చరణి కులగోత్రాల చిత్రం నుంచి పాటను ప్రసారం చేసి వినిపిద్దాం.

తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజే మాయ గారు లయన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వాట్సాప్ క్షమించండి ఉత్తరం ద్వారా తెలియజేశారు. క్షమించండి, లయన్ చిత్రం అందుబాటులో లేనందున మిత్రుడు చిత్రం నుంచి పాటను మీకోసం ప్రసారం చేసి వినిపిస్తున్నాము. గమనించగలరు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రన్నడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కట్టితే కొట్టుపెట్టు,
1: నీ లచ్చపట్టులన్నీ కట్టిపెట్టే,
0: నీ మాట దాటితే

0: కదుకదు
1: నీ మాట దాటితే ఒడుకదు,
0: నీ లటపటలు ఇంకా కదుకదు
1: నీ మాట దాటితే ఒడుకదు.
0: ఈ హద్దు
1: ఇక వద్దు,
0: ఈ హద్దు
1: ఇక వద్దు.
0: మన వాదాలన్నీ రద్దు,
1: మనం ఒకటైతేనే ముద్దు. మన వాదాలన్నీ రద్దు, మనం ఒకటైతేనే ముద్దు.
2: తర్వాత పాట ఇల్లాలు చిత్రం కోసం కేజే యేసుదాస్ సుచిలో పడిన పాట.

0: చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
1: మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరి క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.
0: పాపలు తిరులొలికే చిన్నారులోయ్.

0: on the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.5 MHz పై మా ప్రసారం ప్రారంభం. అందాక సెలవు. జై హింద్.